ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వినమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారము. శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం.

वनः तेजसामपि तेजस्वी द्वादशात्मन् नमोऽस्तु ते।

0: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ కెహెచ్ సుబ్రహ్మణ్యం.
1: అమృత సదృశ క్షీరం వితరతి గౌహు తృణమపి ఖాదిత్వా కేవలం విషముద్గ్రతి సర్ప క్షీరం పీత్వా మధురమపి. భావం నిస్సారము గడ్డిగాదం తినుచు ఆవు అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇచ్చుచున్నది. ఇది తల్లిపాలు లేనట్టి శిశువులకు ప్రాణం పోస్తున్నది. కానీ సర్పం అమృతతుల్యమైన క్షీరమును ద్రావి ప్రాణకంటకమగు విషమును క్రక్కుచున్నది. అనగా సాధు గోవు వంటి మానవులు తమకు దొరికినట్టి అల్పాహారముతో బ్రతుకుచు మానవాళికి అనేక రకములైన సేవలు చేయుచు కృతజ్ఞత చూపుతున్నారు. అదే క్రూరులు కొందరు మన మధ్యనే మసలుచు మృష్టాన్నమును తినుచు అట్టి అన్నమును పెట్టిన వారికే ద్రోహము తలపెట్టి కీడు చేయుచున్నారు. అనగా గోముఖ వ్యాఘ్రముల వలె అట్టి వారిని సమాజమునకు దూరముగా ఉంచవలెను. మాసిక వేతర్లుబ్ధో మాసాగమం ప్రతీక్షతే నతు తావంతం హ్రాసం సనజానాత్యాయుష స్వస్య. అనగా లుబ్ధుడైన మానవుడు నెలసరి జీతం పొందాలనే పేరాశతో నెల త్వర త్వరగా పరిగెత్తిపోవాలని కోరుకుంటాడు. కానీ ఆ మూర్ఖుడు తన ఆయుర్దాయం అంతకాలం హరించుకొని పోతోందని కానీ మృత్యువునకు తాను చేరువవుతున్నాడని కానీ గుర్తించలేకున్నాడు కదా. అనగా తాను దృఢమైన కాయముతోనున్నప్పుడే పొట్ట నింపుకోవడమే ధ్యేయముగా జీవించకూడదని భావము. పరోపకార భావముతో ఉన్నప్పుడే దేవుడు కరుణిస్తాడు అని దాని భావం. విద్యా సార్థకరీ స్యాత్ ప్రవయా స్వైరీపితాచ మిత్రమపి ఆపది విముఖ స్యాద్యది జన్మన్యత్రైవ నారలోపదృష్ట. చదివిన చదువు మానవులు బ్రతికించలేనప్పుడును ముదుసలి తండ్రి స్వేచ్ఛాచారిగా మారినప్పుడును మిత్రుడనేవాడు కష్టకాలమున ముఖం చాటేసినప్పుడును ఈ జన్మలోనే నరకమున అనుభవమునకు రాగలదని భావము. అనగా మరి సజ్జనుడైన మిత్రుడు కష్టకాలంలో సహాయము చేయుటయే అతని కర్తవ్యమని దాని యొక్క తాత్పర్యము. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా పరాదేవత విద్యా గురుణాం గురు విద్యా రాజసు పూజిత అనతు ధనం విద్యా విహీన పశు. విద్య నేర్చుట మానవునికి సౌందర్యము పరులకు కనబడకుండా దాచిన ద్రవ్యము.

0: అట్టి విద్యను నేర్చినవాడు భోగములతో సుఖమును కీర్తిని పొందును. అట్టి విద్యాప్రదాయని సరస్వతీ మాత శ్రేష్టము పూజనీయురాలు. విద్యా అధిదేవత గురువులకు కూడా గురువు. ఆ విద్యావంతులు రాజుల చేత కూడా సన్మానింపబడెదరు, కానీ ధనవంతులు కారు. అట్టి గౌరవాపాధి తమకు విద్యను నేర్వనివాడు వింత పశువై పిలువబడును. అదే విద్యావిహీన పశువు అని చెప్పబడినది. ఉపసర్పంతి మనుష్యా చందన మురగై పరితముగ్ర విషై నింబం నిఖిల సుగమ్యం త్యజంతి కీదృగ్రహో అయం అస్థానే అన్నాడు. అనగా శ్రీగంధపు చెట్టును విషపు కూరల త్రాసులు పెనవేసుకొని ఉండును. ఆయనను ఆ సుగంధపు వాసనను ఆఘ్రాణించుటకై లోకులు దానినే సమీపింతురు. కానీ అందరికీ అందుబాటులో నుండి ఔషధ గుణజాలు కలిగినట్టి దేవతావృక్షముకు వేప చెట్టు వద్దకు చేరరు. ఇది గమనించిన స్థానమును గాని గాని చోట ప్రేమ, అయిన చోట దురాగ్రహమే కదా. కావున మంచి చేయటువంటిది ఎప్పుడూ కూడా కొంచెం కఠినంగానే ఉంటుందని గ్రహించవలసి ఉంటుంది.
1: శ్రోతలు ఇంతవరకు శ్రీ కెహెచ్ సుబ్రహ్మణ్యం గారిచే వినతకు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు శీర్షికన సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ పి రవీంద్ర గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం. మనకు ఇప్పుడు పంటల సాగు విషయంలో ఈ ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం ఉంటుంది. మరి ప్రధాన పోషకాల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం మనం ఎక్కువ మోతాదుల్లో పంటలకు అందిస్తూ ఉంటాము. దానితోపాటు ఈ సూక్ష్మ పోషకాలను కూడా మనం తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ మరి వాటి లోపాలను గుర్తించి మనం పంటలకు వాటిని అందించినప్పుడే మనకు అనుకున్న దిగుబడులు సాధ్యమయ్యే దానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే మరి దాదాపు 1980 వరకు రైతులు ఈ ముఖ్య పోషకాలను మాత్రమే వాడేవారు. మరి 1980-90 మధ్యకాలంలో కొద్దిమంది రైతులు ఈ సూక్ష్మ పోషకాలను వాడి మరి దాని ఫలితాలను కూడా బాగా తీసుకురావడం జరిగింది. మరి అందుకనే 1990 తర్వాతనే ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యక గురించి సగటు రైతు కూడా అవగాహన అనేది రావడం జరిగింది. మరి ఈ సూక్ష్మ పోషకాల పైన అవగాహన కూడా రైతుల్లో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అందుకనే మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ సూక్ష్మ పోషకాల పైన గ్రామాల్లో మరి రైతులకు బాగా అవగాహన కల్పించడం కూడా జరుగుతున్నది. మరి ఈ సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా మనకు ముఖ్యమైన పోషకాల్లో ముందుగా ఉన్నది జింక్ అనేది. దీన్నే తుత్తునాగం అని కూడా అంటామన్నమాట. మరి దేశం మొత్తం మీద 47% నేలల్లో, రాష్ట్రంలో 54% నేలల్లో జింక్ లోపం ఉంది. మరి ఈ జింక్ లోపం రావడానికి అనుకూల పరిస్థితులు ఏమి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదుల్లో నత్రజని, భాస్వరం ఎరువులు వాడకం, పోషకాల సమతుల్యత లోపించడం వల్ల కూడా ఈ జింక్ లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సున్నపు శాతం, క్షారగుణం అధికంగా గల నేలలు, మరి సంవత్సరంలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటూ మురుగు పోని పల్ల ప్రాంతాలు, మరి తగినంతగా సేంద్రీయ ఎరువులు వేయకపోవడం, సరిగా చివకని సేంద్రీయ ఎరువుల వాడకం, వీటి వల్ల కూడా మనకు జింక్ లోపం వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా వరి తర్వాత వరి వేస్తున్న పొలాలు, నారుమడి తీసిన వెంటనే వరి నాటే పొలాలు, అదేవిధంగా చలి ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే నవంబరు ఫిబ్రవరి మధ్యకాలంలో వేసిన పైర్లు, వీటన్నిటికి కూడా జింక్ లోపం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ జింక్ లోప లక్షణాలు మరి ఏ విధంగా ఉంటాయంటే, లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారడం, కొన్ని సందర్భాల్లో కణజాల క్షయం జరగడం అంటే నెక్రోసిస్, ఆకుల చివరలలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కనుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, మరి పూత ఆలస్యం కావడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు జింక్ లోపం లక్షణాలు. మరి ఈ జింకును ఏ విధంగా మనం ఈ లోపాన్ని సవరించుకోవాలి అనే విషయానికి వస్తే, మరి జింక్ సల్ఫేటు నేలకు వేయడం వల్ల కానీ లేదా ద్రావణాన్ని పైరు

పై పిచికారి చేసి కానీ మనం ఈ లోపాన్ని సవరించుకోవడం జరుగుతుంది. ఈ నేలలో వేసిన జింక్ పోషకానికి కదలిక చాలా తక్కువ, నీటిలో కొట్టుకొని పోయే స్వభావం ఉండదు. మొక్క తీసుకోగా మిగిలింది తర్వాత పైరుకు ఉపయోగపడుతుంది. సాధారణ నేలలకైతే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. ఇది 2-3 పంటలకు సరిపోతుంది. పైరు మీద లోప లక్షణాలు గుర్తిస్తగిన 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 4-5 రోజుల తేడాతో 2-3 సార్లు మొక్క బాగా తడిచేటట్లు పిచికారి చేస్తే మనకి జింక్ లోపం సవరించబడుతుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాల్లో మరొక సూక్ష్మ పోషకం ఏదంటే కాపర్, దీన్నే రాగి అంటాము. ఈ రాగి అనేది కూడా క్లోరోఫిల్ తయారీలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. ముఖ్యంగా ఎంజైమ్ల చర్యలో, మరి ఎంజైమ్ల తయారీలో కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ లోప లక్షణాలను గురించి మనం తెలుసుకుంటే, ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసికట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం, ఆకుల మీద గచ్చకాయ రంగు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడడం, కంకులలో గింజలు పూర్తిగా ఏర్పడక చిన్నవిగా ఉండడం వంటి లక్షణాలు మనకు సాధారణంగా కనిపిస్తాయి. ఎకరానికి 10 కిలోల మైలెత్తుత్వం అంటే కాపర్ సల్ఫేట్ అంటాము. ఆ కాపర్ సల్ఫేట్ను వేసి మనం ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. మరి వరిలో ఆకులు మాడిపోతాయి కనుక పిచికారి చేయకూడదు వరిలో. మరి ఈ పండ్ల తోటల్లో అయితే నిమ్మజాతి పైరులో రాగి లోపం వల్ల లేత ఆకులు రాలిపోవడం, కాండం కాయల మీద ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడడం, బుడిపిల్ల లాంటి మచ్చలు ఏర్పడడం, సైజు తగ్గడం, కాయ లోపల నడుం భాగంలో బంక ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ లోప నివారణ మనం 1% బోరాక్స్ మిక్చర్ కానీ, రాగి ధాతువు కలిగిన శిలీంద్రపు మందు 3% ద్రావణం కానీ పిచికారి చేసి మనం ఈ రాగి లోపాన్ని నివారించుకోవచ్చు. మనకు ఈ సూక్ష్మ పోషకాల్లో మరొక సూక్ష్మ పోషకం ఇనుము, ఐరన్. ఇది ఆకుల్లో పత్రిహారితం అంటే క్లోరోఫిల్ తయారు కావడానికి చాలా అవసరము. ఈ లోప లక్షణాలు కూడా మనకు ఇనుము లోపించినప్పుడు ఆకులోని పచ్చని పదార్థం మనకు పత్రహరితం అనేది కోల్పోతుంది. ఈనల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అని కూడా అంటూ ఉంటాం. లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోవడం జరుగుతుంది. లోప లక్షణాలు సాధారణంగా లేత ఆకుల్లో బాగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లోప నివారణకు వస్తే, మరి ప్రథమ దశలోనే మనము ఈ లోప నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆకులు పూర్తిగా తెల్లగా మారిన తర్వాత నివారణ సాధ్యం కాదు. ఇనుము లోప ధాతాన్ని మనం అన్నభేది అంటారు, ఫెర్రస్ సల్ఫేట్. నేలకు వేయడం వల్ల కానీ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేసి కానీ మనము నివారించుకోవచ్చు. నేలకు వేయడానికి ఎక్కువ పరిమాణంలో అవసరమై ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఇనుము లోపాన్ని సరిదిద్దడానికి ద్రావణాన్ని పిచికారి చేయడాన్ని మనం ఎక్కువగా సిఫార్సు చేస్తుంటాం. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాక త్వరగా లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వరి, చెరకు, చిరుధాన్య పైర్లకు 20-30 గ్రాముల అన్నభేది, 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు మరి లీటర్ నీటిలో కలిపి మరి ఈ ద్రావణాన్ని 5-6 రోజుల తేడాతో 2-3 సార్లు పంటలపైన పిచికారి చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పుడు 5 గ్రాముల అన్నభేది, 1/2 గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేరుశనగ నిమ్మ ద్రాక్ష పైర్లకైతే 5 గ్రాముల అన్నభేది, 1/2 గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని మనము పిచికారికి ఉపయోగించుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ ఇనుము ఐరన్ లోపాన్ని కూడా మనం సవరించుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకొక సూక్ష్మ పోషకం విషయానికి వస్తే మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ కూడా ఈ క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుకుగా జరిగేట్లు చేస్తుందన్నమాట. మరి ఈ లోప లక్షణాలు విషయానికి వస్తే మ్యాంగనీస్ లోపాలు ఇనుము లోపాలను పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకుల్లో ఈనె మధ్య భాగాలు పసుపు రంగుకు మారుతాయి. అయితే ఈనెలు, ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, మరి పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుము లోపంగాను మనం గుర్తించవచ్చు. లోపం తీవ్రంగా ఉంటే గిన రెండింటిలో తేడాలు గుర్తించడం కష్టమవుతుంది. నిమ్మజాతి పండ్ల తోటల్లో మ్యాంగనీస్ లోపం వల్ల ఆకుల మీద పసుపు రంగు చుక్కలు ఏర్పడి క్రమంగా గచ్చకాయ రంగు లేదా తెల్లగా మారి ఆకులు రాలిపోతాయి. మరి ఆకులు క్రిందికి ముడుచుకొని బోర్లించిన గిన్నె ఆకారంలో ఉంటాయి.

0: మరి ఈ లోప నివారణ కూడా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, మరి ఈ వరి, చెరకు, ఉల్లిపాయలలోను, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల తోటల్లోనూ అక్కడక్కడ మ్యాంగనీస్ లోపాలు గుర్తించడం జరుగుతున్నది. ఎకరానికి 20 నుంచి 40 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ నేలకు వేసి కానీ, లేదా 0.2 నుంచి 0.3% మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణం పైరుపై పిచికారీ చేసి కానీ మనము ఈ లోపాన్ని నివారించుకోవచ్చు. మరి ఇంకొక ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఏదంటే బోరాన్. మరి ఈ బోరాన్ కూడా ఈ మొక్క జీవన ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి కొన్ని ఎంజైముల కార్యకలాపాలపైన ప్రభావం చూపుతుంది. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరడంలోనూ మొక్క నీటి అవసరాల మీద బోరాన్ ప్రభావం ఉంటుంది. ఈ మాంసకృతుల తయారీకి కూడా ఈ బోరాన్ అవసరం ఉంటుంది. కణ విభజన, కణాల గోడలు గట్టిగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. మొక్కల్లో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరించడంలో ఈ బోరాన్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. మరి మొక్క కాల్షియం గ్రహించడానికి సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరమవుతుంది. మాలిబ్డెనం లాగానే బోరాన్ అతి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకము. పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కకు హాని కలిగిస్తుంది. సాధారణంగా పాల చౌడు నేలల్లోనూ, అధిక లవణాల కారణంగా నాణ్యత లోపించిన సాగునీటిలోనూ బోరాన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. మరి ఈ లోప లక్షణాలు కూడా మనం గమనించినట్లయితే, ఈ మన పత్తి, వేరుశనగ, కూరగాయలు, నిమ్మ, నారంజ, బత్తాయి, కొబ్బరి తోటల్లో బోరాన్ లోపం సాధారణంగా కనిపిస్తూ ఉన్నది. బోరాన్ లోపించినప్పుడు లేత చిగురాకులు మెలితిరిగి చనిపోవడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, వేళ్ళు వృద్ధి చెందకపోవడం, ఆకులు వంకర తిరిగి రూపం మారిపోవడం, ఆకులు మందంగా, ఈనెలు లావుగా, బెండుబారినట్లు తయారవడం, పూత పిందె రాలిపోవడము, కాయలు పగుళ్ళు బారడం, వేరుశనగలో తక్కువ ఉడలు దిగడం, కాయలు డొల్లగా తయారై పప్పు నల్లగా మారడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. మరి ఈ బోరాన్ లోప నివారణకు మరి బోరాన్ నేలకు వేసి కానీ లేదా
1: శ్రోతలు ఇంతవరకు సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల, పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, newsonair.gov.in వెబ్సైట్, newsonair మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే newsonair, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక

0: యొక్క పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను

0: ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవటంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20 లక్షల రూపాయలతోటి ఈ రోడ్ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
2: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20 లక్ష ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఇదేం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్ష కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా పద్యపఠనం శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం హరి.

ఈ ఉదయం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. రచన డి ప్రతిమ. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 నిదురరారాధ రూపకం. రచన నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ. ఈ ఉదయం 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఈ ఉదయం 10:55 గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం. 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట 138వ సంచిక ప్రసారమవుతుంది. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో పెద్దవడుగూరు మండలం విరుపాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన రామాంజనేయ యుద్ధఘట్టం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు శ్రీ డి విజయశంకర్, ఆంజనేయుడి పాత్ర పద్యాలు శ్రీ ఎం రామాంజనేయులు గారు వినిపిస్తారు.

ఈరోజు రాత్రి 7:45 దార్శనిక భారత్ పూర్వకార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈరోజు రాత్రి 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 138వ సంచిక పునఃప్రసారం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 8:45 వసతి గృహం నాటిక, రచన శ్రీ వివి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వరరెడ్డి. రాత్రి 9:30 చిత్రసీమ. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక 20వ భాగం. రాత్రి 10:20 నుండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మీద గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవా దినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का, सेवा का संदेश अम्मा ने पहुँचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా కృత్రిమ మేధా ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటి మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ

0: సంస్థల సమగ్రతను విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు అపజయాలు రెండింటినీ హుందాగా వినయంగా స్వీకరించడమే నాయకత్వం అని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పథకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: విజయవాడ కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా పద్యపఠనం శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం హరి. ముందుగా వినండి ఒక పాట.

పాట విన్నారు. ఇప్పుడు వినండి సమాచార వేదిక. నగరపాలక ఎన్నికలు అన్ని గుర్తింపు పొందిన పార్టీల సమన్వయంతో శాంతియుతంగా నిర్వహించుకోవడానికి అందరూ సహకరించాలని కమిషనర్ జశ్వంతరావు పేర్కొన్నారు. నిన్న నగరపాలక కౌన్సిల్ హాల్లో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. నగరంలో 245 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలన్నారు. నగరపాలక ఎన్నికలకు సంబంధించి కుల గుర్తింపు కీలక దశకు చేరుకుంది. 3 రోజుల నుండి సాగిన ప్రక్రియ నిన్న రాత్రికి ఒక కొలిక్కి వచ్చింది. డివిజన్ల వారీగా ఎంతమంది ఉన్నారో లెక్కలు తేలనున్నాయని, డివిజన్లలో ఎవరెవరు ఏ కులాలకు సంబంధించిన ఉన్నారో గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అభ్యంతరాల అనంతరం తుది జాబితా ప్రకారం డివిజన్ల వారీగా లెక్కలు తేలనున్నాయి. మేయర్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగనుండడంతో రిజర్వేషన్లపైనే అందరి దృష్టి ఉంది. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన యువత భవితకు భరోసా అనే కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా తమ ప్రతిభను తీర్చిదిద్దుకోవాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు ప్రిన్సిపల్ సరిత, పూర్వ విద్యార్థి సత్యరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా, నేరస్తులు భయపడేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి. యూనిఫామ్ అధికారంతో పాటు బాధ్యతను కూడా ఇస్తుంది. రోడ్డుపై కనిపించే పోలీసులే ప్రభుత్వానికి ప్రజల్లో ప్రతినిధులు అని ఎంపీ పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో నిన్న జరిగిన 2025-26 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్అవుట్ పెరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని ఉద్యోగాలకు పనివేళలు ఉంటాయని, పోలీసు శాఖకు మాత్రం సమయపాలన కంటే బాధ్యతే ముఖ్యమన్నారు. సమాచారం

0: వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవాహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి ప్రవేశం కోసం https://cbseitms.nic.in 2026 11వ తరగతి కోసం https://cbseifms.nic.in 2026 NV11. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రోతలింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి పద్యపఠనం. శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
1: నమస్కారం అండి నారాయణ రెడ్డి గారు.
2: నమస్కారం సార్.
1: మీరు బెళ్ళుగుప్ప మండలం నక్కనపల్లి గ్రామ వాస్తవులు కదండి. వృత్తిరీత్యా రైతులు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేస్తున్నారు కదండి. అయితే మీకు లలిత కళల పట్ల మరి ఆసక్తి ఉంది. అందులో భాగంగానే మరి మీరు పద్యపఠనం పట్ల విశేషంగా మరి కృషి చేశారని మాకు తెలిసింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఆ వివరాలు తెలియజేస్తారా?
2: నా పేరు నక్కలపల్లి నారాయణ రెడ్డి సార్. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పట్లో ఈ కుటుంబ సమస్యల వల్ల పెద్దల పెద్ద కుమారుని నేను కాబట్టి వ్యవసాయం చేసే బాధ్యత నా మీద ఉంది. అందుకు అప్పట్లో చదువు చాలించి వ్యవసాయానికి దిగాను. పెద్దల ఏదో అక్కడ దొరికినటువంటి గ్రంథాల వల్ల ఈ పోతన భాగవతాన్ని అనేక శతకాలను అభ్యాసం చేశాను. అందులో ఎంతోమందికి కూడా ఇంకా ఇటువంటిది ఈ కళ అంతటా సమస్తం నిండుకోవాలని ఎంతోమందికి నాకు వచ్చినటువంటి విధముతో ఎంతోమందికి నేర్పాను. ఈ సంవత్సరము 10వ తరగతి విద్యార్థులకు నారాయణ శతకం అనే శతకాన్ని వాళ్ళ చేత అభ్యాసం చేసి దేవాలయంలో కార్యక్రమంలో పాడించాను. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ అప్పట్లో నాకు ఏమి రానటువంటి విధానం, ఎంతోమంది పెద్దల్ని ఆధారంగా తీసుకొని మనకు ఘంటసాల మొదలైనటువంటి మహానుభావుల్ని పద్యం ఎట్లా ఆయన పలకగలిగాడు, ఆ మహానుభావుల్ని నడక తీసుకొని ఆ యొక్క గ్రంథాన్ని అక్కడక్కడ కలిసినటువంటి పెద్దలను అనుసరించి ఆ గ్రంథాన్ని అనుసరించి నాకు వచ్చినటువంటి శైలిలో ఎంతో పద్యాన్ని అనుసరించి మా ఊళ్ళో విరాట పర్వము వర్షం కావాలన్నప్పుడు మా ఊళ్ళో పట్టణం చేశాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ కార్యం పూర్తి అయ్యే వరకు ఆ కార్యాన్ని విరాట పర్వాన్ని అంతా సాగించాను ఎన్నోసార్లు. ఆ విధానాన్ని చూసి ఇతర గ్రామాల నుంచి చుట్టుపల్లెల నుంచి జనాలు ఆశ్చర్యంగా కలిగించి వాళ్ళకు మాకు కూడా కావాలని కోరగా ఆ గ్రామాలకు కూడా పోయి విరాట పర్వాన్ని వర్షంకాల నిమిత్తం చేశాను. తదుపరి ఇటువంటి దేవాలయ ప్రతిష్టలు అనేక కార్యక్రమాలు ఏర్పడినప్పుడు దేవాలయాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పాల్గొని భారత భాగవత రామాయణాదుల్ని పఠించాను. అందరికీ సంతోషం కలిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది భాగవత సమాజం అని ఏర్పడి భాగవత పోతన భాగవత సప్తాహకముని అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అది ఆ కార్యక్రమంలో మా ఊళ్ళో కూడా అందరినీ పిలిపించి నాతో పాటుకి కలిసి ఆ సప్తాహకం కార్యక్రమం జరిపించాను. తర్వాత అన్ని చోట్లకు కూడా నాకు వీలైనటువంటి రీతిలో భాగవత సప్తాహానికి పోయి సమాజం వాళ్లతో కలిసి భాగవతాన్ని పఠించడము కలిసి చేస్తున్నాను. అక్కడ కలిసి చేసినప్పుడు ఈ యొక్క గొప్పదనం బాగుంది, ఎంతో బాగుంది, మేము నేర్చుకోవాలి, ఈ విధంగా పద్యాన్ని చెప్పాలని ఆసక్తితో ఎందరో అడిగారు. అందరికీ నేర్పడం సాధ్యం కాదు కదా, ఒక రికార్డింగ్ పద్ధతి చేసి దాన్ని 10 మందికి అందే విధానం చేసి పోతన భాగవతం ఎట్టిది, అందులో రచన శైలి ఎటువంటిది, ఆ గొప్పదనాన్ని 10 నోళ్లలో వినాలని కోరికతో ఆ యొక్క కార్యక్రమం రికార్డింగ్ చేసి 10 మందికి అందేటట్టుగా చేయాలని. అనేక శతకాలు కూడా మనకి పెద్దలెందరో ఎన్నెన్నో అందించారు. ఆ శతకాలు కూడా గొప్పదనం తీసుకొని వచ్చి అందరి చేత పాడించే విధానం, అందరూ పలుక్కునే విధానాన్ని చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నాను.
1: సరే అండి, ఇప్పుడు మీకు అంటే ఈ పద్య పఠనానికి ఎవరు స్ఫూర్తి కలిగించారని అంటారు?
2: నేను పోతనామాత్యున్నే స్ఫూర్తిగా తీసుకున్నాను. అందులో ఎందరో రేడియోల ద్వారా ఎక్కడ అనేకమైనటువంటి రికార్డుల ద్వారా విని పద్యం నడక పెద్దలు ఎట్ట చేశారు, ఎట్టయితే బాగుంటుంది అనే విధానంతో పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని సాధించారు.
1: అంటే

0: రాగయుక్తంగా పద్యాన్ని పాడటం మరి ఎవరైనా గురుముఖత నేర్చుకున్నారా, లేకపోతే మీరే మీరు అంటే ఎవరన్నా రికార్డింగ్లు విని నేర్చుకున్నారు?
1: రికార్డింగ్లు విని పెద్దల ద్వారా, ఒక ఘంటసాల గారు నర్తనశాల, లవకుశ ఇటువంటి సినిమాల్లో ఎంతో గొప్ప గొప్ప పద్యాలని, ఉత్తర రామాయణము, విరాట పర్వము, ఇక్కడ రుక్మిణీ కళ్యాణం.
0: మీరు పాడే శైలి విన్నప్పుడు నిజమే మీరు అన్నట్టుగా మరి ఘంటసాల శైలి కూడా గుర్తుకొస్తుంది.
1: అవును సార్.
0: మత్స్సుకు ఏదైనా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏనుంగు నెక్కి పెద్ద ఏనుంగు నెక్కి అనేది, ఆ మరి వినిపించగలరా పద్యాన్ని?
1: తప్పకుండా. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే మణిమయం పైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే.
0: సరే, అలానే భీష్మ అంటే భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు ఒక మంచి పద్యం వినిపిస్తారు, అంటే ప్రత్యేకించి కృష్ణుడు కూడా కోపం వచ్చేసేసి మరి అర్జునుడు యుద్ధం చేస్తుంటే తను ప్రతిజ్ఞ చేశాడు కదా, ఏమనంటే నేను యుద్ధం చేయనని ముందుగా చెప్పాడు కదా, అయినప్పటికీ కూడా తన మాటను కాదని దిగి మరి భీష్ముడి మీదకి యుద్ధానికి పోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా పోతను రాసినటువంటి ఆ పద్యాన్ని కాస్త వినిపిస్తారా?
1: కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరి

0: కృతు సింహంబుగరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జునాయనుచు మద్విషిక వృష్టి తెరలి చనుదెంతు దేవుండు దిక్కునాకు.
1: ఈ పద్యం వింటూనే మనకు ఒక యుద్ధరంగం యొక్క చిత్రం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. సరే అండి, అయితే మరి ప్రస్తుతం అంటే మీరు కేవలం 7వ తరగతి వరకే చదువుకున్నా కూడా మరి పద్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి కారణంగా మరి గ్రంథ పఠనం చేసి మరి ఈ స్థాయికి వచ్చి పద్యాన్ని చెప్పగలుగుతున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్యం గురించి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మరి అంటే విద్యాభ్యాసంలో మరి పిల్లలకి ఈ పద్యాలు నేర్పించడంలో ఆసక్తి చూపాలని అంటారా?
0: అవును సార్, నేను ఇదివరకు కూడా పాఠశాలలకు పోయి అక్కడ ఉపాధ్యాయులను కలిసి అటువంటి మా ఊళ్ళో చదువుకునే విద్యార్థులు కూడా అటు పిలిచి మీ పద్యాన్ని మీ కైవారు ఎట్ట చెప్పాడు మీరు ఎట్ట చెప్తున్నారంటే వాళ్ళు సాధారణంగా ఒక పాట మాదిరి చెప్పేస్తున్నారు. ఇట్లు కాదు, పద్యం ఇట్లుండాలా. ఇప్పుడు ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అనేక శతకాలు, భర్తృహరి యొక్క దాశరథి శతకం, ఇటువంటి శతకాల్లో పద్యాలు ఉన్నాయి.
1: వేమన శతకం,
0: వేమన శతకం, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పాఠ్యాంశంలో ఉండే దాశరథి శతకం,

0: పోయిటన్ దక్కినటంతు దుర్రెదను దశరథి కరుణాపయోనిధి.
1: ఇక్కడనే భండన భీముడార్తి.
0: భండన భీముడార్త జనబాంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడ

0: ಕಾಯಮು ನೆಕ್ಕಿ ತಾಟೆದನು ದಾಶರಧಿ ಕರುಣಾಪಯೋನಿಧಿ.
1: సరే అండి, అంటే మీరు రాగయుక్తంగా పాడతారు కదండి, రంగస్థలంలో కూడా ఏమన్నా ప్రయత్నించారు?
0: లేదు సార్, ప్రయత్నం చేయలేదు. అదే అందరూ కూడా ఈ విషయాన్ని అందరూ అడుగుతున్నారు. నాకేం తెలియదు, భగవంతుడు అనేక పెద్దలు ఎట్లా చేశారో దాన్ని అనుసరించి చేశాను. 10 మందికి సంతోషదాయకమైంది, అదే మహాసంతోషం.
1: నారాయణ రెడ్డి గారు,

0: మీకు పద్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మీ పద్యం వింటూనే మా శ్రోతలందరికీ కూడా తెలుస్తుంది. ఇంకొన్ని మరి మీరు ఈ భాగవతంలో పద్యాలు కూడా మా శ్రోతలకు వినిపిస్తారని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి మీతో సెలవు తీసుకుంటున్నామండి. నమస్కారం.
1: నమస్కారం.

కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబుజొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణి కడా చంకనిరిగి మీ

శ్రోతలు ఇంతవరకు పద్యపట్టణం శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవాహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం

https://cb.scitms.nic.in 2026 పదకొండవ తరగతి కోసం https://cbseitms.nic.in 2026 NVS 11 ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: says serial terror practitioners' bid for immunity won't stand. Financial Express Sunday quotes the finance minister in its headline, "Tech innovation can take India to 10% growth." And finally, golden double for Team India's Kabaddi squad at the Asian Games. The Hindu carries a picture of both the men and women's team celebrating their victory. And with that, it's back to you, Sarah.
1: Thanks, Tanvi. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Jaishankar calls upon all warring nations to de-escalate tensions and keep energy and trade routes open during ongoing conflicts. Russia strongly backs India's claim for permanent seat in UN Security Council. Prime Minister Modi to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 a.m. today. All public sector banks and regional rural banks to remain open today for convenience of customers. IMD issues red alert for heavy rainfall in Uttarakhand, Chardham Yatra suspended. And in men's cricket, first one-day international three-match series between India and West Indies to be played in Thiruvananthapuram this afternoon. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: చిత్రావతి నది పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ధర్మవరంలో మెగా జాబ్ మేళా, జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్రావతి నది పునరుజ్జీవనంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో పూడికతీత, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నీటిపారుదల, ప్రజారోగ్యం, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీర్లు పరిశీలనలో పాల్గొన్నారు. మూడు శాఖలకు పనుల నిర్వహణ, నీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందజేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మౌలిక వస్తువుల రంగాలకు చెందిన 135కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా ద్వారా 1126 మందికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆయన నల్లచెరువు, కదిరి, ముదిగుబ్బ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల నుంచి ప్రత్యక్షంగా గ్రీవెన్స్ స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో తాగునీటి సమస్యపై విద్యార్థులు, స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సొల్ల బొజ్జిరెడ్డి సూచించారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్లు, నీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించి ప్రారంభించారు. 17-18 వార్డుల్లో 35 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పరిశీలించారు.

0: ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త చెరువులో తాత్కాలిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. జడ్పీ కార్యాలయం గ్రామీణాభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెనుకొండ డివిజన్లోని మవాటూరు, నాగళ్లూరు గ్రామాల్లో జేసీ మౌర్య భరద్వాజ్ భూముల రీసర్వేను పరిశీలించారు. రీసర్వేలో ఉమ్మడి ఎల్పిఎంల విభజన పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు. డిజిటల్ భూ రికార్డులను పక్కాగా సవరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి భూ హక్కులు, ఖాతాల విభజనలు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను వేగవంతం చేసి సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రైతులు, అధికారులకు సహకరించాలని కోరారు. మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సెప్టెంబర్ నెల సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి.
2: పవన్ కుమార్ మేడం.
1: పవన్ కుమార్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: మేడం ధర్మవరం శాంతినగర్ గంగాముడి దగ్గర.
1: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
2: మురారి.
1: మురారి చిత్రం నుండి.
2: అవును మేడం.
1: మురారి చిత్రం నుండి ఏ పాట అండి?
2: మేడం అందులో నుంచి ఎక్కడ ఎక్కడ ఉందో తారకం.
1: మా ఏ కార్యక్రమాలు వింటుంటారండి మీరు?
2: మేడం అన్నీ వింటుంటాం మేడం. చేనేత కార్మికులు మగ్గం నేస్తూ అని.
1: మగ్గం నేస్తూ.
2: మీ పేరు ఏం పేరు మేడం?
1: నా పేరు తబస్సుం అండి.
2: ఏం పేరు మేడం?
1: తబస్సుం.
2: ఓకే మేడం.
1: మురారి చిత్రం నుండి మంచి పాటను వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
2: మేడం వింటున్నారు కోసం మేడం.
1: మురారి చిత్రం నుండి.
2: మేడం
1: మురారి చిత్రం నుండి పాట ప్లే అవ్వడం లేదండి. మరొకటి ఏదన్నా ఉంటే చెప్పండి.
2: వారసుడు ఉందా మేడం?
1: వారసుడు తప్పకుండా వినిపిస్తామండి. వారసుడు చిత్రం నుండి ఏ పాట అండి?
2: రెండు మూడు పాటలు పేరు ఏమైనా చెప్పగలరా?
1: చెం చెం చెం ప్రియ చిలకలాగా. పాపా హలో. వారసుడు చిత్రం పాపా హలో పాట అండి. తప్పకుండా వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. ఓకేనండి.

0: పూకాలలో ఎటో లాభాలు. జస్ట్ పక్క క్లిక్లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
4: మధుసూదన్ రెడ్డి మేడం.
3: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా అండి?
4: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
3: బాగున్నాం అండి. అవునవును, తవస్సం అండి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట అండి?
4: జయం మనదేరా.
3: జయం మనదేరా.
4: అవును మేడం.
3: జయం మనదేరా చిత్రం నుండి ఏ పాట అండి?
4: మెరిసేటి జావిలి నువ్వేన సాంగ్ ఉంటుంది మేడం.
3: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
4: మేడం మన అనంతపూర్ రేడియో ఉంటున్న శ్రోతలు అందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
3: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిండే పాటను వేస్తామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు
4: మేడం.
3: ధన్యవాదాలండి.

0: हेलो हेलो,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: అనంతపూర్ నుంచి మేడం. ఆదిత్య అది జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు?
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి చెప్పండి సార్?
1: మేడం, మాకి చెల్లెల కాపురం సినిమా మేడం.

0: చెల్లెలి కాపురం. ఆ చిత్రం నుండి ఏ పాట అండి? తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మేడం షబానా, అప్సానా, షాహీనా, తన్వీర్ బాబా, రిహాను, అయాన్ మేడం.
0: అలాగేనండి, మీ అందరి కోసం మీరు కోరిండే పాటను విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీకు కూడా
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.

నిరోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపి

0: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది
0: పొదుపు చేసే వనిత.

0: సాధిస్తుంది ఘనత.
1: హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
2: మీ పేరు రవీంద్ర కాలనీ నుంచి ఫోన్ చేస్తాను.
1: మీ పేరండి?
2: ఆయిష.
1: ఆయిష గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
2: మనిద్దరం.
1: మనిద్దరం.
2: నల్లన్నయ్యా.
1: మనిద్దరమా అండి?
2: అవునండి. మొన్న వచ్చిందండి పాట, 2 డేస్ బ్యాక్.
1: మనమిద్దరమా మనిద్దరమా అండి?
2: మనిద్దరం. రామారావు జయప్రద గారి.
1: ఏ కార్యక్రమాలు వింటుంటారు ఆయిష అండి?
2: ఈవినింగ్ వస్తాయి కదండి, లేపాక్షి
1: ఎక్కువగా సాయంత్రం ప్రసారాలు బాగా వింటుంటారు.
2: బాగుంటుంది.
1: లేదండి,
2: మొన్న వేశారండి.
1: మరొకటి ఏదన్నా ఉంటే చెప్పండి.
2: శారదాలో రేపళ్ళు వేసి.
1: శారద.
2: అవునండి.

0: ఏ కార్యక్రమాలు నచ్చుతుంటాయండి మీకు?
1: ఎక్కువగా సాంగ్స్ వింటానండి, మార్నింగ్ న్యూస్ వింటాను.
0: అవునా,
1: కళ్ళు పోస్తాయి న్యూస్.
0: శారదా చిత్రం నుండి ఏ పాట అండి? తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: జైను, లబ్ధీన్, నిషా బాను, సూరజ్, ఆయుష్.
0: అలాగేనండి, మీ అందరి కోసం మీరు కోరిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు
1: ముందుగా
0: కాల్ చేస్తున్నారు?
1: మాల్పండం శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా అండి. చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం జిల్లా గాలదిన మండలం పాపనేపాలెం నుంచి రాజేంద్ర మేడం.
0: రాజేంద్ర గారు, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: జీవనరాగం మేడం.
0: జీవనరాగం. జీవనరాగం చిత్రం నుండి ఏ పాట అండి?
1: ఒక కొమ్మకు రెమ్మకు పోసిన పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తాం. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మా తాత మోసన్ రెడ్డి గారికి, నక్కలపల్లి దగ్గర, మదిగుబడి దగ్గర నక్కలపల్లి నుంచి యంగమణి
0: గారికి,
1: కడప దగ్గర పరపాన నుంచి ఉమామహేశ్వర రెడ్డి గారు, కొడిమి నుంచి నాకు పేరు తెలియదు కానీ ఆయన పేరు ఏం పేరు? అంతే మేడం.
0: అలాగేనండి, మీ అందరి కోసం తప్పకుండా మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం.

0: హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి. బాగున్నామండి, చెప్పండి. ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ బోధిపట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: కోకిల చిత్రం అండి. పాప అంటే నరేష్ గారిది.
0: ఏ చిత్రం అండి?
1: కోకిల అండి. కోకిల
0: కోకిల కోకిల చిత్రం నుండి ఏ పాట అండి?
1: టైటిల్ సాంగ్ ఉంటుందండి, కోకిల కోకిల.
0: తప్పకుండా వినిపిస్తాం. చాలా దూరం నుండి కాల్ చేస్తున్నారండి.
1: అవునండి.
0: చెప్పండి, పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మా కోసం వింటున్న సోదరులందరి కోసం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: మీకు కూడా ధన్యవాదాలండి.
2: కావాలా?

0: హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో
1: మేడం,
0: చెప్పండి. వినిపిస్తోందండి, చెప్పండి. ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: మేడం, నేను తిరుపతి నుంచి సుధాకర్ మాట్లాడుతున్నాను. మేడం,
0: సుధాకర్ గారు చెప్పండి. ఏ చిత్రం నుండి కాల్ కట్ అయిందండి? హలో
2: హలో
0: హలో హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
2: మేడం, అనంతపూర్ నుండి. మేడం
0: చెప్పండి, మీ పేరండి?
2: నా పేరు దివ్య మేడం.
0: దివ్య గారు,
2: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, చెప్పండి. ఏ చిత్రం నుండి ఏ పాట?
2: మేడం, శివ సినిమా నుండి.
0: శివ చిత్రం నుండి ఏ పాట అండి? తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిండే పాట వస్తుందండి, విందామండి కాల్ చేసినందుకు. మీకు కూడా ధన్యవాదాలండి.

हेलो हेलो, गुड मॉर्निंग अंडी। रेडियो वॉल्यूम कास्त తగ్గిస్తారండి। హలో, వాయిస్ క్లియర్ గా వినపడడం లేదండి। హలో, హలో, నమస్తే అండి। హలో విలాస కార్యక్రమానికి స్వాగతం। చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు? ఖాదర్పేట నుండి।

చెప్పండి, ఏ చిత్రం నుండి ఈ పాట అండి? ఆఖరి పోరాటం. నాగార్జున గారంటే ఇష్టమా అండి? ఇందాక వచ్చిండే రెండు పాటలు కూడా ఇళయరాజా గారి మ్యూజికేనండి. అవునండి అవునండి, ఎయిటీస్ నైంటీస్లో మంచి ట్రెండింగ్. ఆఖరి పోరాటం చిత్రం నుండి ఏ పాట అండి? తప్పకుండా వినిపిస్తాం, పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. నమస్తే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు మాట్లాడుతున్నారు?
1: రుద్రంపేట నారాయణ స్వామి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. నారాయణ స్వామి గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: కొండవీడి సింహంలో నుంచి పాట ఏంటి మేడం?
0: కొండవీటి సింహమా అండి? కొండవీటి సింహం నుండి ఏ పాట అండి?
1: బంగినపల్లి మామిడి పండు రంగు, అది అదేంటి మేడం?
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: గుల్జార్పేట రాహిల, గుల్జార్పేట నుండి రవీంద్ర నాయుడు. పాట ఏంటి మేడం?
0: తప్పకుండా అండి. మీరు కోరిండే
1: రాహులు రేణుక నారాయణ స్వామి మేడం.
0: అలాగేనండి, మీ అందరి కోసం మీరు కోరిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
2: బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: సనబా గ్రామం మేడం గారు. నా పేరు పుల్లన్న మేడం గారు. బాగున్నారా మేడం గారు?
0: బాగున్నాం పుల్లన్న గారు, చెప్పండి. ఏ చిత్రం నుండి ఏ పాట అండి?
1: బ్రతుకు తెరువు మేడం గారు, పిలిచే నామదిలో అనే పాట మేడం గారు.
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: పుల్లన్న అలివేలి వీర సాయి
0: బ్రతుకు తెరువు. అందమే ఆనందం ఉందండి.
1: సరే మేడం, ఏదైనా వినిపించండి.
0: తప్పకుండా అండి. అవునండి, మీరు కోరిండే పాట వస్తుంది, విందామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: పుల్లన్న అలివేలి వీర సాయి అంజీ మేడం గారు.
0: అలాగేనండి, మీ అందరి కోసం మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వినండి నిదురరారాధ. రూపకం రచనా నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ.

0: రూపకం రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి, రచనా నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ. వినండి. రూపకం.
1: నిద్ర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కుంభకర్ణుడు. అతనిలా నిద్రపోవడం అటుంచి ఈ రోజుల్లో సరిగా నిద్రపట్టని రాత్రులు గడిపేవారు ఎందరో ఉన్నారు. అయితే ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లను మనం అలా పిలుస్తాం. నిజానికి తక్కువ నిద్ర కానీ ఎక్కువ నిద్ర కానీ మన ఆరోగ్యానికి మంచిది కాదు.
2: మన జీవిత కాలంలో దాదాపు 3/3 భాగం మనకు నిద్రలోనే గడిచిపోతుందని ఎవరైనా చెబితే ఆశ్చర్యమనిపిస్తుంది. కొంతమంది మాకసలు కంటి నిండా నిద్రే సరిగ్గా పట్టదు అని

0: వాదించేవారు ఉన్నారు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా నిజమైనదే అంటున్నారు మరొకవైపు శాస్త్రవేత్తలు. ఇంతకు నిద్ర గురించిన నిజమైన సంగతులేమిటి అనే విషయాన్ని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: నిజానికి నిద్ర కూడా ఒక రకమైన అపస్మారక స్థితి వంటిదే. అసలు ఎందుకు నిద్రపోవాలో, ఎలా నిద్రించాలో లాంటి విషయాల వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కలేదు. చివరకు మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగ్గా ఉండాలంటే మాత్రం నిద్రపోవడం తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు.

0: ముందుగా నిద్రలేమి అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం గురించి తెలుసుకుందాం. వయస్సు పెరుగుతున్న కొద్దీ నిద్రించే సమయంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విషయం తెలుసుకోలేక చాలామంది నిద్ర గురించి ఆందోళన చెందుతూ ఉంటారు.
1: 60 నుండి 65 సంవత్సరాల వయస్సు దాటిన వ్యక్తులు సహజంగానే అతి తక్కువసేపు నిద్రపోతారు. క్రమంగా ఇలా నిద్రించే సమయం తగ్గిపోయి చివరకు నిద్ర పట్టకపోవడం వృద్ధుల్లో ఆందోళనకు కారణమవుతుంది. అంతేకాక పగటిపూట తీసే కునుకు వల్ల కూడా రాత్రిపూట నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వయస్సు పైబడిన వారు ఇంతవరకు చెప్పిన కారణాల వల్ల నిద్ర పట్టకపోవడం సహజమైన విషయంగా భావించి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడం మంచిది.
0: చాలామంది కనీసం వారికి అవసరమైనంతసేపు కూడా నిద్రించలేరు, నిద్ర పట్టదు. ఈ పరిస్థితికి స్లీప్ డిజార్డర్లే ముఖ్య కారణం అంటున్నారు వైద్యులు.
1: అసలు నిద్ర

0: పే పట్టకపోవడం, ఒకవేళ నిద్ర పట్టినా మధ్య మధ్యలో నిద్రాభంగం కలగడం, వెనువెంటనే మెళుకు రావడం, ఇలాంటివన్నీ కూడా నిద్రలేమికి లక్షణాలు అంటున్నారు వైద్యులు. నిద్ర పట్టకపోవడం ఒక సమస్య అయినా అతిగా నిద్రపోవడం కొన్ని సందర్భాల్లో సమస్యాత్మకంగానే అవుతుంది. అదే పనిగా గంటలు గంటలు నిద్రపోవడాన్నే వైద్య పరిభాషలో హైపర్ సోమ్నియాగా పిలుస్తారు.
1: శక్తిని కోల్పోయి ఎప్పుడూ అలసిపోయినట్లుండడం హైపర్ సోమ్నియా ప్రధాన లక్షణంగా చెబుతారు. ఏదైనా సుస్థితో బాధపడడం, ఆదుర్ద, ఒత్తిడి, విపరీతమైన చలి లేదా వేడిమి ఇవే కాకుండా నిద్రించే పరుపు, దిండ్లు, మంచం లాంటివి సరిగ్గా లేకపోయినా, అసౌకర్యం కలిగించేవిగా ఉన్నా సుఖంగా నిద్రపట్టక బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నిద్ర పట్టనప్పుడు దానికి గల సరైన కారణాన్ని తెలుసుకొని పరిష్కారం కోసం ప్రయత్నించడం ఎంతైనా అవసరం. నిద్రతోనే ముడిపడి ఉన్న మరొక సమస్య గురక. ముక్కు నుంచి గాలి పీల్చుకునే మార్గం పాక్షికంగా దెబ్బతినడం వల్ల బయట నుంచి ఆక్సిజన్ లోపలికి పీల్చుకోలేక కార్బన్ డైఆక్సైడ్ను బయటకు విడిచిపెట్టలేకపోవడం వల్ల గురక వస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా అడ్డగించబడితే శ్వాస నిరోధం కలుగుతుంది, శ్వాసించడం చాలా కష్టమవుతుంది. ఈ ప్రభావం నిద్రపైన కూడా పడుతుంది. ఈ పరిస్థితిని స్లీప్ అప్నోయియా అంటారు. కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు, సిగరెట్లు కాల్చేవారిలోనూ గురక పెట్టేవారి సంఖ్య అధికం.
0: అయితే నిద్రలేమి వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని, గుండెపై కూడా ప్రభావం ఉంటుందని అంటున్నారు వైద్యులు. సరైన వేళలో సరైన నిద్ర మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలను రాకుండా చేస్తుందంటున్నారు డాక్టర్ ఎంవి శివప్రకాష్ గారు.
2: ముఖ్యంగా మనకు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క ఆహార విధానమే. దానిలోనే మనం ఈ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కొన్ని సూత్రాలను మనం తెలుసుకుందాం. వాటిని గమనించినట్టుంటే ముఖ్యంగా మొదటగా చెప్పుకోవాల్సింది క్రమబద్ధమైనటువంటి దినచర్య. మన యొక్క డైలీ రొటీన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించినట్టుంటే ఒక చిన్న విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. కొన్ని జీవరాశులు రాత్రిపూట చరిస్తూ ఉంటాయి, వాటిని నిశాచర జీవులు అంటారు. అలాగే కొన్ని జీవులు దినంలో అంటే పగటిపూట చరిస్తూ ఉంటాయి, వాటిని మనం దినచర జీవులు అంటాం. మనిషి అనేటువంటి వ్యక్తి ఈ రోజుల్లో నిశాచరుడా దినచరుడా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మనలో ఉంది. ఎందుకనంటే మన పూర్వీకులు సమయానుకూలంగా పడుకొని అంటే ఎర్లీగా 7 గంటల సాయంత్రం 7 గంటలు 7:30 లోపలే మనం పడుకొని ఉదయమే 4 గంటలకంతా లేచి అంటే రాత్రిపూట పూర్తిగా రెస్ట్ తీసుకొని పగటిపూట మాత్రమే వ్యవహారాలన్నీ చేసుకునేవారు. ఈ రోజుల్లో ఈ ఆధునిక మానవుడు చేస్తున్నటువంటిది ఏ సమయానికి ఏం చేస్తున్నాడో తనకే తెలియనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాడు. కాబట్టి నిశాచరుడా దినచరుడా అనేటువంటి ఒక ప్రశ్న మనలో మిగిలిపోయింది. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా రాత్రిపూట పడుకోకుండా దినమంతా కూడా పడుకోవడం, రాత్రంతా కూడా మెలుకొని ఈ క్లబ్స్లో గడపడం, చిన్న చిన్న పార్టీస్లో గడపడం, వర్క్ స్పాట్లో గడపడం, వాళ్ళ యొక్క వృత్తిరీత్యా ఆ విధంగా రాత్రులంతా మెనుకొని ఉండడం వల్ల ఈ దినచర్య అనేటువంటిది లేకుండా పోవడం వల్ల ఈ వ్యాధులు మనకు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు మనకి ఈరోజు ఎదురవుతున్నాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారము, తీసుకునేటువంటి చేసేటువంటి పని ప్రతీది కూడా సమయానుకూలంగా చేయడం వల్ల ఖచ్చితంగా మనకు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు.

0: నిద్రపోవడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి తెలుసుకుందాం. నిద్రపోవడం వల్ల అలసట తగ్గిపోయి మానసిక ప్రశాంతత చేకూరడమే కాక ఇంకా అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు.
1: నిద్రలో ఉన్నప్పుడు శారీరక అభివృద్ధికి దోహదం చేసే అనేక రకాల గ్రోత్ హార్మోన్లు అనబడే కణాలు అధిక పరిమాణంలో విడుదలవుతుంటాయి. ఉదయం లేచిన దగ్గర నుండి క్షణం తీరిక లేని దేహం నిద్రా సమయంలోనే తగిన శక్తిని తిరిగి పుంజుకుంటుంది.

పసిపిల్లలు సాధారణంగా 14 నుంచి 16 గంటల సేపు నిద్రలోనే గడుపుతారు. 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు కనీసం 12 గంటల నిద్ర అవసరం. ఇక మధ్య వయస్కుల వారి విషయానికి వస్తే దాదాపు 7 గంటల నిద్ర అవసరమని శాస్త్రవేత్తల అభిప్రాయం. అదే వృద్ధుల విషయానికి వస్తే కనీసం 5 గంటల నిద్ర సరిపోతుందని అంటున్నారు.

0: ఎలాంటి కలతలు లేకుండా ప్రశాంతంగా నిద్రించడానికి ఉపయోగించే కొన్ని పద్ధతులను తెలుసుకుందాం.
1: సాధ్యమైనంత వరకు పగటిపూట నిద్రపోకూడదు. అప్పుడు రాత్రి సమయంలో త్వరగా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల

0: సుఖంగా నిద్రపోవడానికి వీలుంటుంది. అలా అని శక్తికి మించి వ్యాయామం చేయడం వల్ల కండరాల మీద ఒత్తిడి అధికమై అసలు నిద్రే పట్టని ప్రమాదం కూడా ఉంటుంది.
1: కడుపులో ఆకలి బాధిస్తున్నప్పుడు కంటి నిండా కుడుకు రావడం కూడా కష్టమే. కాబట్టి చక్కగా కొన్ని గంటల పాటు సుఖంగా నిద్రించాలంటే కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక పదార్థాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
0: రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా భోజనం ముగించాలి. పడుకోబోయే ముందు గోరువెచ్చటి పాలు తాగడం వల్ల విశ్రాంతి చెంది వెంటనే నిద్రపడుతుంది.
1: నిద్రపోయే ముందు ఆ రోజు మీకు ఎదురైన అనుభవాలన్నింటినీ మర్చిపోయి పుస్తకం చదువుకుంటూనో లేదా సంగీతం వింటూనో మనసును ప్రశాంత స్థితికి తీసుకువెళ్ళగలిగితే ఎలాంటి ప్రయత్నం లేకుండానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
0: ఒక నిర్ణీత సమయానికి నిద్రపోవడం, మళ్ళీ మేల్కొనడం అలవాటు చేసుకుని క్రమ పద్ధతిని పాటిస్తే నిద్ర పట్టని సమస్య ఉండదు అని అంటున్నారు.
1: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టనప్పుడు కొంతమంది అలాగే పడుకొని అటూ ఇటూ దొర్లుతుంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర రాదు సరికదా, ఇంకా విసుగు పుడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మంచం మీద నుంచి లేచి ఏదో ఒక పుస్తకం చదవడమో, నచ్చిన మ్యూజిక్ వినడమో, లేదా టీవీ చూడడమో చేయాలి. అలాగే దేని గురించైనా బాధపడుతుంటే పొద్దున్నే లేచి ఆ సమస్యను పరిష్కరిస్తానని మీకు మీరే మనసులో చెప్పుకొని సమాధానపడాలి.
0: పడకగదిని ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉంచాలి. పిల్లల చదువులు, భోజనాలు చేయడం, టీవీ చూడడం లాంటివన్నీ అందులోనే కానివ్వడం మంచి పద్ధతి కాదు. నిద్రించే స్థలం, వాతావరణం అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రశాంతమైన నిద్ర మన సొంతమవుతుంది.

వ్యక్తి ఆరోగ్య వికాసాలపై ప్రభావం చూపగల నిద్ర కోసం నానా తంటాలు పడవలసిన పని లేదు. జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే చాలు అని వైద్యులంటున్నారు. కొంతమంది నిద్రను అందని చందమామగా భావిస్తుంటారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల ద్వారా నిద్రను కొనుగోలు చేస్తుంటారు. దానికి బానిసై వ్యసనపరులుగా మారుతుంటారు. నిద్ర సమస్యలతో బాధపడేవారు సహజ సిద్ధమైన ప్రకృతిపరమైన మార్గాలను అనుసరిస్తే చాలని నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిళ్లు నిద్రకు శత్రువులు. అనవసర ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు నిద్రాదేవిని దూరం చేస్తాయి. ధ్యానం, సెల్ఫ్ హిప్నాటిజం, ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.

0: శారీరకంగా అలసిపోతే తెలియకనే నిద్ర ఆవహిస్తుంది, మరి మనసు అలసిపోతే నిద్ర దూరమవుతుంది.
1: నిద్ర సమస్యలున్న వారు ప్రతిరోజు కనీసం అరగంట వాకింగ్, జాగింగ్, క్రీడలు, ఇతర మార్గాల ద్వారా శరీరాన్ని శ్రమకు గురిచేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రాత్రివేళల్లో సుఖంగా నిద్రపడుతుంది.
0: చాలామంది టీవీలు, ఇంటర్నెట్లకు అతుక్కుపోతుంటారు. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం అరగంట ముందు టీవీలను ఆపేయడం మంచిది. లేకుంటే టీవీల్లోని సంఘటనలు, సీరియళ్ళు, ఇంకా ఇతర కార్యక్రమాలు మనసును అలజడికి గురిచేసే అవకాశాలున్నాయి. ఇంకా నిద్రకు ఉపక్రమించే ముందు సెల్ ఫోన్లను ఆపేయడం ఉత్తమం.
1: కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారిలో ఉద్యోగం చేయని గృహిణులు మధ్యాహ్నం తీరిక సమయంలో నడుం వాల్చుతారు. మధ్యాహ్నం నిద్ర మంచిదా కాదా అన్న విషయాన్ని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, వారి పరీక్ష సమయాల్లో ఎక్కువ సమయం మేల్కొని చదువుతూ ఉంటారు. అలాంటి వారు తక్కువగా నిద్రపోవడం వల్ల పరీక్షల్లో చదివిన విషయాలు గుర్తుకు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అత్యంత పోటీ ఉన్నటువంటి ఐఏఎస్ గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఎక్కువ సమయం చదవాల్సి ఉంటుంది. కఠినతరమైన ఇలాంటి పరీక్షలకు ఎక్కువ సమయం ప్రిపేర్ అయ్యేవారు అంతే సమయం విశ్రాంతి పొందాల్సి ఉంటుంది కూడా. అంటే వారికి సరైన నిద్ర అవసరం. అలా ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయిలో విజయవంతం అవగలుగుతున్నారు.
0: పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు దిశానిర్దేశకుడు అయినటువంటి శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పాల్గొన్న పరిచయ కార్యక్రమంలో నిద్ర గురించి ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ,
2: నిద్ర అన్నారు, మనిషికి భగవంతుడు ఇచ్చిన వరాలు రెండు, పేదవాడైనా ధనవంతుడైనా, ఆకలి, నిద్ర. ఈ రెండిటికీ ద్రోహం చేయకుండా ఉంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మనం ఆనందంగా ఉంటాం. అబ్దుల్ కలాం గారు ఒకటి అన్నారు, కళలు కనండి, సాకారం చేసుకోండి. ఆ సాకారం చేసుకునే కళలు మనకి మంచి కళలు ఎప్పుడు వస్తాయి? మంచి నిద్ర వచ్చినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మంచి నిద్ర కూడా అవసరం. ఒకసారి నేను చదవడం జరిగింది,
3: సౌండ్ స్లీప్ అంటాం,
2: సౌండ్ స్లీప్. ఒకసారి నేను ఒక రష్యన్ ఉమెన్స్ జర్నల్లో చదవడం జరిగింది. వాళ్ళు క్రీడల్లో పాల్గొంటున్నారు, ఒక విన్యాసం చేయాలి. రష్యన్ క్రీడాకారిణికి, అథ్లెట్, జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళకి, వాళ్ళకి సమస్య తీరటం లేదు, రేపు ఎలా చేయాలి. ఆమె పడుక్కుంటే ఆ నిద్రలో ఆమె ఏదో ఫీట్ చేసింది. ఆ మన్నాడు చేసి షీ వన్ ది మెడల్. మరి కుట్టు మిషన్ కనిపెట్టిన సింగరు ఆ సూదికి దారం కన్నం ఎక్కడ పెట్టాలో ఆయనకు తట్టలే. రాత్రి పడుకుంటే ఆయన్ని ఈ ఆటవీకులు వెంటాడి ఒక చోట ఆయన పడిపోతే సోలం గుచ్చి ఆ దాంట్లో గొట్టంలోంచి రక్తం తాగుతారట. అంటే ఆ కన్నం అప్పుడు నిద్ర లేచిన తర్వాత ఆయనకి పరిష్కారం సూది కిందన కన్నం పెట్టాలని దొరుకుతుంది. అలాగే కొన్ని కొన్ని మంచి పరిష్కారాలు మాకు ఉపాధ్యాయుడు కూడా చెప్తుండే, రాత్రి పడుకునే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని చదివిందంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా ఈ నిద్రతాలు కావచ్చు. ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు చాలామంది పరీక్షల ముందు 3 గంటల దాకా, రాత్రి 3 దాకా చదివేస్తాను, ఒక 2 గంటలు పడుకొని పరీక్ష రాస్తాము అంటారు. అది మంచి పద్ధతి కాదు. సో ఈ నిద్ర ప్రాధాన్యత కనీసం ముందు రోజుల్లో అయినా, పరీక్షకు ముందు రోజుల్లో అయినా మనిషి నిద్ర అవసరం. ఈ నిద్ర గురించి మీ అభిప్రాయం?
3: నిజానికి యాక్చువల్గా రోజుకి 7-8 గంటల నిద్ర విద్యార్థులకు అవసరం అండి. కాస్త కొంచెం 25 దాటిన వాళ్ళు, 35 లోపు వాళ్ళు అయితే కనుక రోజుకి 5-6-7 గంటలు సరిపోతుంది. ముసలివాళ్ళు మళ్ళీ 7-8 గంటలు తీసుకోవాలి, అకార్డింగ్ టు మెడిసిన్ మనకు తెలుసును. కాబట్టి 7 గంటలు నిద్రపోవడం మంచిదే. కాబట్టి నిద్రపోకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం,
2: రాని మాత్రం
3: వేసుకుంటారు. అంటే ఇక్కడ కారణం ఏంటంటేనండి, ఇప్పుడు మార్చిలో ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు ఫిబ్రవరిలో పుస్తకాలు దుమ్ము దులిపి
2: తీసుకుంటే
3: ప్లాన్ లేకపోవడం, అకాడమిక్గా ప్లాన్ లేకపోవడం వల్ల వస్తుంది. రెండు, ఇప్పటికిప్పుడు ఏదో రాత్రి చదివితే వచ్చేది కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిద్ర అనేది కనుక స్పష్టంగా వాళ్ళకి బాగా ఉంటే వాళ్ళ మైండ్ పవర్ కూడా బాగుంటుంది. రోజు సరిగ్గా రాత్రి 10 to 11 వరకు అంటే ఏదో ఒక ఫిక్స్డ్ టైంలో మాత్రమే పడుకునేలా ప్లాన్ చేసుకుని, ఎగ్జామినేషన్కి సంబంధించిన టెన్షన్ ఏదైనా ఉంటే అది ఏమాత్రం పెట్టుకోకుండా, నాకు రాదేమో, నాకేమవుతుందో ఈ లేకుండా కాస్త ప్లానడ్గా చదువుకుని నిద్రపోకుండా చదివితే మార్కులు వస్తాయి అనేది చాలా తప్పు.

0: అలాగే ఇంకొక చిన్న ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, రేపు ఉదయం ఉదాహరణకి 8:00 or 9:00 ఎగ్జామినేషన్ అయితే విద్యార్థులందరూ కూడా గమనించాల్సిన విషయం, ముందు రోజు రాత్రి 7:00 or 7:30 స్టడీస్ మూసేయాలి.
1: అది
0: రాత్రంతా చదవాల్సిన అవసరం లేదు.
2: మొత్తం మీద విద్యార్థులైనా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారైనా ఎవరికైనా సుఖనిద్ర చాలా ముఖ్యం. మనమందరం మంచి పద్ధతులను పాటించి హాయిగా ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుందాం.
3: రూపకం విన్నారు. రూపకల్పన శ్రీ
4: వాహిని కార్యక్రమానికి స్వాగతం.
5: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ

0: कल्पना श्री
1: खान मोटी मला सही बोल गज्जा बबला
2: सही बोल
1: नडु बोलो कामरा
2: सही बोल
1: बुरद पुल्ला
2: सही बोल
3: येनबाई सब वार्ता वाहिनी कार्यक्रमानिकी स्वागतम
4: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఫీచర్ చిత్రాలు, నాన్ ఫీచర్ చిత్రాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులు, సాంకేతిక నిపుణుల చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాలనటుడు విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణల విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
5: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
3: ఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవం 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నీటి నిర్వహణ సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జలవనరుల సుస్థిరత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు సమగ్రంగా అమలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
6: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
4: గుజరాత్లోని వడోదరాలో మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని అన్నారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. సాంకేతిక పరివర్తనతో పాటు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానం అవసరమని ఆమె అన్నారు. విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి గురువు శుక్రవారం ప్రసంగించారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు, నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ధి కూడా పెరిగిందని పేర్కొన్నారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత పదవిలు ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. సేవా పరమోధర్మ, సేవయే అత్యున్నత ధర్మం అనే భావనను మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
7: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
4: ఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతి

0: వ్యక్తుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ 2026-29 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
1: సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం తదుపరి దశపై టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వామ్యులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 స్వయం సేవా వేదికపై కూడా ఆయన సమీక్షించారు. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
0: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాలలో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో 1000కు పైగా ఔషధాల ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రత డేటాబేస్కు భారతదేశం ఫార్మాకోవిజిలెన్స్ సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని అనుప్రియా పటేల్ తెలిపారు.
0: మహారాష్ట్రలోని నాగ్పూర్లో 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని అన్నారు. సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచినిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
3: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितंबर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
1: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక

0: ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
1: ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మంగళవారం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడంలో ఉడాన్ పథకం కీలకమైందని అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలీప్యాడ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశలో 4 కోట్ల మంది ప్రయాణికులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుందని తెలియజేస్తూ,
2: As we have done MOUs with the state for implementation of the next phase of UDAN. We have extended it for 10 more years, taking some observations from the earlier UDAN. One of the most important objective for us through this MOUs is to go on a challenge mode for the construction of airports. Rather than taking all the airports at top ones, we have created a system where the most important ones, the priority ones, they get to be done first. And not only in terms of airports, but we also have to create helipads across the country. And this is a great advantage. Advantage for northeastern states, island states. We have a target of 200, which we want to spread across the country so that the helicopter operations also can move forward.
0: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకే చోట చేర్చుతుందన్నారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు, విధానాల్లో స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని, రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే మరిన్ని పారిశ్రామిక అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి చిత్రానికి కార్తీక్ చిత్ర పాడిన పాట, రచన పోతుల రవికిరణ్.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట ఎం నరేష్ రోజా వీళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా హాయ్ నమస్తే అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు రఘుబీర్ సింగ్ సుబ్బినాబాయి వీళ్ళందరూ అనమాట ఏలూరు నుంచి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు కూడా గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా సాతుపాటి రాము పుష్ప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక గొల్లెనపాడు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తు జవాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్ పంపించేశారు అనమాట రాజేష్ హిందూపూర్ నుంచి. అండ్ ఇంకా కొనకళ్ళ రమణారావు గారు కవిత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట బెంగళూరు నుంచి. అండ్ ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కండుకూరు జిల్లా నుంచి అనమాట. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేయడం జరిగిందనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు పేరు గుడ్ మార్నింగ్ అంటున్నారు విజయవాడ నుంచి నందు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శివ శ్రీ ఫణి వీళ్ళందరూ అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని అడగడం జరిగిందనమాట. మరి దాని ఆన్సర్ ఏంటి అని నేను చెప్పబోతున్న టైంలో ఇంకా మెసేజ్లు అయితే వచ్చేసాయి. నమస్తే అంటూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ వినలేదనమాట. ఏం పర్లేదు మీరు క్వశ్చన్ కూడా వినొచ్చు దాంతోపాటు నేను ఆన్సర్ కూడా ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు ఇప్పుడే జాయిన్ అయిపోయామని చెప్పి. సో ఏం పర్లేదు మరి క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. సో దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మొట్టమొదటి వాతావరణ అనుకూల గ్రామంగా గుర్తింపు పొందిన కిళ్ళై ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పానన్నమాట. మీరందరూ చెప్పిన ఆన్సర్ కరెక్టే. తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. కడలూరు జిల్లాలో కిళ్ళై అనే గ్రామం ఉండడం జరిగింది. సో అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ కూడా ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి. అంటే నేను పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో అని మాత్రమే అడిగాను కాబట్టి సో మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి. సో దీని గురించి ఆలోచించండి. సో మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అల్లరి రాముడు, వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరివీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ హిందూపూర్ నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు, అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఎవరు అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్, అలాగే విజయవాడ నుంచి నందు అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్. సరే, క్వశ్చన్ అయితే మీ అందరికోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు, నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అని చెప్పి, సో భారతదేశానికి కాదు, ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

నీ స్నేహం మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు దీప్తి, రేణుక వీళ్ళందరూ గుంతకల్ నుంచి. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమతా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారనమాట. ఎం నరేష్, ఇంకా రోజా, మహబూబ్ నగర్ మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ వివిధ భారతి అంటున్నారు. ఎవరు అంటే కనుక కిషోర్ కుమార్ గారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ, శ్రీఫణి వీళ్ళందరూ దేశాయిపేట వేటపాలెం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సత్యభార్గవి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి అందరూ ఈ క్వశ్చన్కి కొంచెం ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సో ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియడం లేదు, ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దానికి ఒక పేరు పెట్టారనమాట, యాక్చువల్లీ దానికి ఒక పేరు అయితే పెట్టారు. అదేంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది కదా. సో దాని పేరేంటి అంటే కనుక క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్. సో అది సంగతి, ఇంకా మీరు కష్టపడకండి, నేను చూడలేకపోయా. చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, కలమందులు పాడించి కాశీ ముత్తుజ్వాలి గారు రాంగ్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేసా, ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ పంపించేద్దు. ఆన్సర్ అయితే నేను ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా మోహన్ రావు గారు, లీలావతి గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు, ఆదిత్య గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఆన్సర్ రివీల్ చేసేసా, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక. సో చెప్పేశాను కదా, క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నాకు తెలుసు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. క్వశ్చన్ మీ అందరి కోసం మళ్ళీ అడుగుతున్నా, సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్ అయితే పంపిస్తుండండి. ఇప్పుడైతే ఖడ్గం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ మీ అందరి కోసం

ప్రసన్న, మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు అనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుమని పెడన్ నుంచి అనమాట. రంగాచర్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట, మస్తాన్, వలీ, ఫాతిమా వీళ్ళందరూ. మస్తాన్, వలీ, ఇంకా ఫాతిమా, కొంచెం స్పేస్ ఇవ్వచ్చు కదా మాకోసం, చదవడానికి బాగుంటుంది. అండ్ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మధుసూదన్ రెడ్డి గారు అనమాట, పాపినిపాలెం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపర్తి నుంచి, అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి? మరూరు గ్రామం నుంచి అనమాట. మీరు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా అంటే లేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శివ శ్రీఫణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ మార్నింగ్ అంటున్నారు హర్యానా. ఓకే, హర్యానా అనేది మీ యొక్క వేళ అంటే ఆన్సర్ అయితే అది రాంగ్ ఆన్సర్. అండ్ మీ పేరు అవేం పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కొనకండ్ల రమణారావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అసలు ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలిస్థానం అంటే మన భారతదేశంలోనే తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ అది ఇవాళ హర్వీలు ప్రోగ్రామ్ అయితే. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అనమాట ఫ్రమ్ ద మూవీ బాబా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో హరివిల్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి.

0: City FM 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం మరికాసేపట్లో. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10:55 కావస్తోంది. మరికాసేపట్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం

0: मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలరా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది.

ఈ రోజుల్లో లడక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతున్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు. స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా,

మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యాన్ని దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులాగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2వ తేదీ రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో

ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్ళీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞతో పాటు ఈ సందేశాన్ని
కూడా వ్యాప్తి చేసి

బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001 భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003 దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003 మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు
తరతరాలుగా ఉసిరిగాయను సాగు చేస్తూ

అన్నారు. ఉసిరిగాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ఓడి ఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ఓడిఓపి పథకం ద్వారా స్థానిక ఉసిరిగాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరిగాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ఓడిఓపి కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని,

పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై

0: ఆనందం ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాం కావా. ప్రతి మనిషికి విశ్రాంతి చాలా అవసరం అండి, రియలీ. ఎందుకంటే మనం నైట్ పూట నిద్రపోతాం, నైట్ అంతా నిద్రపోతాం, అప్పుడు మన జీవక్రియలన్నీ కూడా మళ్ళా శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. అసలు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటే బాగా అలసిపోతాం కదా. కానీ అప్పుడప్పుడు మనం పగటిపూట కూడా అప్పుడప్పుడు కూడా కాస్త పడుకుంటాం, గంట రెండు గంటలు అంటే బలాన్ని పుంజుకుంటాం కదా. పగలు పూట కూడా పడుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా కాస్త ముఖం బాగా ఉబ్బినట్లుగా ఉంటుంది కదా. అంటే అక్కడ బలం వచ్చిందని కాదు, అంటే కాస్త విశ్రాంతి అనేది అవసరం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి జీవికి విశ్రాంతి చాలా అవసరం అని చెప్పాను కదా, కానీ చీమలు ఉన్నాయి కదా, డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటాయండి. రియలీ వాటికి సూపర్వైజర్ ఉంటారా? ఇంత ఎలా లైన్గా వెళుతాయి, తన పని ఎలా ముగించుకుంటాయి, వాళ్ళకంటే ఒక ఆదేశాలు ఇచ్చేవారు ఒక రాజు ఉంటాడా, రాణి చీమ ఉంటుందా కదా. భలే వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. జీవితకాలంలో ఎప్పుడు కూడా నిద్రపోవటండి, రియలీ గ్రేట్ కదా. మనం కూడా అలా ఉంటుంది తొందరలోనే, అలా చేయకండి. బట్ విశ్రాంతి అనేది మనకు అవసరం, కానీ మనంత ఆశ్చర్యాన్ని అయితే నాకు కలిగించింది మీకు కూడా తెలియజేస్తున్నాను. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై ఎప్పుడైతే టక్కరి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ చరణ్ విషయాలు అల్పించినటువంటి కులశేఖర్ గీతం విందాం. సంగీతం మణిశర్మ. వింటూ స్టే చేయండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: Department of Animal Husbandry and Dairying, Government of India.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:21 దాటి 20 సెకండ్లు. మీరంతా అచ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసు వింటున్నారు విద్యురాజ్ చిన్నబాబు. తుఫాన్లు కారణంగాను అంటే ఈ కారణాల వలన కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఈ చలికాలం ఐ మీన్స్ చల్లగా ఉన్న ప్రాంతాల్లోకి వర్షాలు పడ్డప్పుడు నేల తేమగా ఉంటుంది, చిత్తడి పొత్తుడిగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతం నుంచి పాములు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. నైట్ పూట జాగ్రత్తగా వెళ్ళటం మనం శ్రేయస్కరంగా ఉంటామన్నమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే పాములు శబ్దాలను తమ చర్మం ద్వారాగా పసిగడుతుంటాయి, కానీ వాసనను మాత్రం ఆ పరిసరాల వాసనను మాత్రం నాలుక ద్వారాగా పసిగడతాయట. భలే వింతగా ఉంది కదా. అందుకని పం పదే పదే నాలుకలా కోరలు చాపుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది. ఆక్టోపస్ గురించి చాలా వింతైన విషయాలు మన వాళ్ళు చెప్పే ఉంటారు. బట్ రక్తం, దాని యొక్క రక్తం నీలి రంగులో ఉంటుందట. మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయట, కానీ ఆ రక్తం నీలరంగులో ఉండటం, 3 హార్ట్స్ ఉంటాయి అనేది కాస్త వింతగా ఉంది కదా. ఇప్పుడైతే బొమ్మాయి చిత్రానికి చిత్రాలు బిజరపేట వేటూరు గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, వింటూనే ఉండండి వివిధ భారతదేశం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: యువాఓ నే ఖుద్ భీ నషే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माय भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట్ర విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా

0: దేశ సేవ అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈ రోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకం నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్టపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

FM 101.3. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. బంగారు చేప అదే గోల్డ్ ఫిష్ అండి. తన కళ్ళు తన కళ్ళను ఎప్పుడు కూడా మోయదట, ఎందుకంటే దానికి కనురెప్పలు ఉండవట. గట్టిగా చేయి వేసినట్టు గాలితోనే మనం అయితే వెంటనే కళ్ళు మూసేస్తాం కదా, కనురెప్పలు రేవు లేవు కాబట్టి మోయట్లేదు అనుకుంటున్నాము. సరే, సముద్రంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియని కూడా. మరి అతిపెద్ద జీవి నీలి తిమింగలం, దీని గుండె దాదాపు చిన్న కారంత సైజు ఉంటుందట. బాబోయ్, మనం వెంచక కారులో కూర్చుంటాం కదా, మరి ఎంతమంది పడదాం, నలుగురు ఐదుగురు, అంత పెద్ద సైజులో ఉన్నటువంటి గుండెను కలిగి ఉంటుంది నీలి తిమింగలం. ఇప్పుడైతే ఒక పాట విందాం, అదేనండి బొమ్మరిలో చూడడానికి మురళి నవీన్ ప్రియ ప్రకాష్ ఆలపించిన కులశేఖర్ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీకు తెలుసా ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. పక్షి పెద్దది కదా, దాని యొక్క కన్ను దాని మెదడు పరిమాణం కంటే పెద్దగా ఉంటుందట. ముసలి ఉంది కదా, తన యొక్క నాలుకను బయటికి ఎప్పుడు కూడా కదిలించలేదట. ఎందుకని ఎందుకని చెప్తాను, మనమైతే నాలుకను ఎటు తిప్పుతాడు అటు పడితిట్టు ఎట్ట పడితట్ట గలుగుతాన్ని తిప్పేస్తూ ఉంటాం. కానీ సొర్రకత్తి లాంటి మాటలు అయితే పలుకుతాం కదా, అవతలి వ్యక్తి గుండె ముక్కలైపోతుంటుంది. అయినా సరే మాట్లాడతాం, కానీ కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే, మొసలి యొక్క నాలుకను బయటికి కదిలించలేదు, ఎందుకంటే దాని నాలుక నోటు అడుగు భాగాన బిగించబడి ఉంటుందట. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి విషయాలు ఈరోజు అయితే అయిపోతాను, అంటే మీన్స్ ఎంతవరకైనా అనమాట. తర్వాత రేపు ఛార్జెస్ అయితే చెప్పేస్తారు. ఇప్పుడైతే మనం ఒక పాట అయితే విందాం, అది కూడా గోపాల గోపాల చిత్రానికి ధనంజయ్ హరిచరణ్ ఆలపించినటువంటి అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అనూప్ రూబెన్స్. ఇంటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మరోసారి బహిరంగంగా మద్దతు తెలిపింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భద్రతా మండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత్ బ్రెజిల్లను శాశ్వత సభ్యులుగా చేర్చాలని స్పష్టం చేశారు. తమ ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఓపెన్ ఏఐ తన మోడళ్ల

దీన్ని నిలిపివేయటం ఇది రెండవసారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3000 మంది విద్యార్థులు ప్రజలతో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు జంక్షన్ వద్ద ప్రారంభమైన నడక వీఐపీ రోడ్ జిల్లా కోర్టు రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 150 సంవత్సరాల వేడుకల్లో ఒంగోలు ఎద్దుల ప్రదర్శన కూడా ఉందని, ఈ నెల 30వ తేదీన ఒంగోలు 150 సంవత్సరాల వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్కు బాక్సింగ్లో తొలి పథకం ఖాయమైంది. 80 కిలోల విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజకిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పథకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు.

విభాగంలో అంకుష్ పంగల్ ఈరోజు ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో తజకిస్తాన్కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అతడు తొలి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. గత నెల గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా అంకుష్ స్వర్ణం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో సొంతగడ్డపై 3 వన్డేల సిరీస్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ 2 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ WAPL తొలి సీజన్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళగిరిలోని ఏసీఎస్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6:30 నుంచి జరిగే ఫైనల్లో రాయలసీమ డెన్ స్టార్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: Red Bharti FM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ధీరా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధీరాలో అసలు మనీ డబ్బు ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపుగా వాడుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. కొందరు ఏం చేస్తారు, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తారు. దానివల్ల మనీ ఖర్చు అవడమే కాకుండా నెలాఖరులో అప్పులు పాలవుతాం. అయ్యో నెలాఖరికి వచ్చేసింది, డబ్బులు ఏం లేవు, ఒక 2,000 సర్దండి, ఒక 5,000 ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. అలా అడగడం వల్ల తర్వాత నేను శాలరీ రాగానే ఇచ్చేస్తానండి అయ్యు బాబు. ఎందుకలా, మనం వచ్చినటువంటి శాలరీ చాలా జాగ్రత్తగా వాడుకుంటే మరి అప్పులు అడగాల్సిన పని ఉండదు కదా. సరే, రోజువారీ కూలి పని చేసుకునేవారు ఉన్నారు, వారికి ఒకసారి మనీ వచ్చేవారు ఉన్నారు, నెల జీతం చేసేటటువంటి అంటే నెల జీతం తెచ్చుకునేవారు కూడా లేకపోలేదు. ఇలా డబ్బుని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలని అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రుద్రమ దేవి చిత్రానికి చిత్ర సాధన సర్గం చిన్నమయ్య బృందం ఆలపించిన సిరివినల గీతం విందాము. సంగీతం ఇళయరాజా.

ధీరా ప్రోగ్రామ్ అంటే అరవి తివరాజే చిరుబాబు ధీరాలోని పొదుపుగా మనీ ఎలా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నా. ముందుగానే చెప్పాను కదా, రోజువారీ కూలీ, వారాలుగా వచ్చినటువంటి మనీ, నెల జీతం రాగానే మనం ఎంతైతే పొదుపు చేసుకోవాలనుకుంటున్నామో అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మనీ ఏ విధంగా వాడుకోవాలి, పొదుపుగా ఎలా వాడుకోవాలంటే సరైనటువంటి ప్రణాళిక, అంటే చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా ప్రతి నెల మంచి మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్లు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి నెల ప్రారంభంలోనే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే దానికి ఒక డైరీలో కానీ ఒక పుస్తకంలో కానీ రాసుకోవాలి. నెల జీతం లేదా రోజువారీ కూలీ వారానికి వచ్చేటటువంటి మొదటగా కొంత మొత్తాన్ని పొదుపుగా ప్రక్కన పెట్టి మిగిలిన డబ్బుతోనే ఖర్చులకు ప్లాన్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు, అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. అలా చేయటం వల్ల మనీ బాగా ఖర్చు అయిపోతుంటుంది కదా. చాలా జాగ్రత్తగా వాడుకోవటంలో ఉంది గొప్పతనం. అది కూడా ముఖ్యంగా మన తీరాలు మహిళలు ఎక్కువగా వాడుతూ ఉంటారు దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఇదిగోనండి ఆఫర్ వచ్చేసింది. ఆఫర్ ఏ ఆఫర్? కొంటే ఒకటి కొంటే మరొకటి ఫ్రీ మోఫ్త్. కానీ ఆ రెండింటి ఖర్చు ఒకదాని మీద వేసి అమ్ముతున్నాడేమో, ఒకసారి ఆలోచించండి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు శుభలగ్నం చిత్రం నుంచి పాట విందామా? వింటుండేవండి వివిధ భారతి FM 1.3 MHz బై ధీర వింటున్నారు. విత్యువరాజ్ చిన్నబాబు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్టానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ
1: 2 अक्टूबर पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है. साथियों, इन सभी प्रयासों में एक बात बहुत

0: सहजता से दिखाई देती हैं। कहीं शुरुआत एक व्यक्ति ने की, फिर उसके साथ कुछ और लोग आ गए, कारवा बढ़ता गया, यही तो जनभागीदारी है। बापू के प्रति हमारी सबसे सुंदर श्रद्धांजलि भी स्वच्छता ही है।
1: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ, నషాముక్తి యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యా సంస్థలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములు అవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పనులు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్ కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
0: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కే మాధ్యమ సే యహాం ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై. ఆజ్ ప్రతాప్గఢ్ మే ఆంవలా ప్రోసెసింగ్ సే జుడీ కరీబ్ 100 యూనిట్ కామ్ కర్ రహీ హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ కి హమారే గాంవ్ ఔర్ ఛోటే శహరో కి యే పెహచాన్ सिर्फ स्थानीय बाजार तक सीमित न रहे, वे देश और दूसरे हिस्सों तक पहुंचे और दुनिया के बाजारों तक भी पहुंचे। इससे वोकल फॉर लोकल अभियान को भी बल मिलता है, ये देश को आत्मनिर्भर बनाने की भी प्रेरणा देता है।
1: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
0: సెప్టెంబర్ కా యే మహీనా కుపోషణ్ సే లడాయీ కో సమర్పిత హై. పోషణ్ మాహ్ మే అలగ్ అలగ్ క్షేత్రో సే జుడే లోగ్ ఔర్ సంస్థాయే ఇస్ నేక్ కార్య కే లియే ఏక్ సాథ్ ఆతీ హై. कुपोषण से मुकाबला करने के लिए इस साल कई सराहनीय पहल की गई है। ये आंगनवाड़ी केंद्र अब पोषण ट्रैकर से डिजिटली जुड़ गए हैं। करीब 9 करोड़ लाभार्थी इसमें रजिस्टर्ड हो चुके हैं। इससे बच्चों, गर्भवती महिलाओं और स्तनपान कराने वाली माताओं की बेहतर देखभाल संभव हुई है। हमें कुपोषण के खिलाफ इस लड़ाई को इसी तरह आगे लेकर जाना है।
1: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష్ సాధ్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన

0: के लिए 5 लाख रुपए की गारंटी है और ये मोदी की गारंटी है। भाई और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है। अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता।
1: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా, జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్లో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నేను శైలజ చిత్రానికి ఇప్పుడు ద్విచంద్ర ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. స్టూడియోలో సమయం చూస్తే 1:34 దాటి 10 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. ధీర ప్రోగ్రామ్ లో అనవసర ఖర్చులు పొదుపు ఎలా చేసుకోవాలి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వంటగది నిర్వహించడంలో మహిళలు కొన్ని మేళకులు నేర్చుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే వారానికి సరిపడేటటువంటి వంటల మెనూని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దీనివలన అనవసరంగా కూరగాయలు వస్తువులు పాడవకుండా ఉంటాయో. ఏ రోజున వారంలో ఏ రోజున ఏ కర్రీ వండాలనేది ముందుగానే ఆలోచించుకుంటే చక్కగా ఆ కూరగాయలనేవి ముందు రోజు తెచ్చేసుకొని ఉంటారు కదా. అదేవిధంగా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఈరోజు బెండకాయ ఉండాలా, దొండకాయ ఉండాలా, బీరకాయ ఉండాలా, దుంపలు ఉండాలా, కాకరకాయ ఉండాలా. అబ్బబ్బో, కాకరకాయ చిన్నట్టు అసలు ఇష్టం ఉండదు కండి, దుంపలు ఉండదాంలే. మిగతా కూరగాయలు అలా అలా పోస్ట్ పోన్ అవుతూ పాడైపోతూ ఉంటాయన్నమాట. అంతేకాదు, కిరాణా సామాన్లు కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమేమి కొనాలి అనేటటువంటి అవసరాలన్నీ కూడా ఒక చీటీ మీద రాసుకొని ఆ లిస్టును జాగ్రత్తగా పరిశీలించి ఏమున్నాయి ఏమి లేవు ఉన్న వాటిని తీసేసి లేని వాటిని రాసుకోవాలి. పప్పులు, బియ్యం, వంట నూనెలు, ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు, మంచిపండు అన్నీ కూడా హోల్సేల్ షాపుల్లో కొంటే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పాట విందాం, అది కూడా లవ్ చేయాలా వద్దా అనేటటువంటి పాట. కుమారి 21F ఈ చిత్రం నుంచి పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

ఎంపవర్డ్ చిత్రానికి రంజిత్ లిప్స్ కాల్పించినట్టు పాట విన్నారు. కందికొండ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 1:44 దాటి 4 సెకన్లు. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా ప్రోగ్రామ్ లో డబ్బు మనీ ఎలా పొదుపుగా వాడుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది కదా. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు టీవీలు కట్టేయడం చాలా మంచిది కదా. ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉంటుంది, మనం బయటకు వెళ్ళి ఏదో ఒక షాప్ దగ్గరకో లేకపోతే ఆరు బయట వరండాలో బాల్కనీలో కూర్చుంటాం. బట్ రూమ్లో ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. బట్ రూమ్లో నుంచి వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే చాలా మంచిది కదా. ఇలా ఏసీలు గ్రేజర్లు వాడడం తగ్గించడం ద్వారా కూడా కరెంటు బిల్లు కూడా ఆదా చేయొచ్చు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు, హోటల్ భోజనం ఆన్లైన్ ఫుడ్స్ డెలివరీలు తగ్గించి అవి ఆన్లైన్లో డెలివరీ ఆన్లైన్లో మనం ఏం చేస్తామంటే ఆర్డర్ పెట్టేసుకుంటాం. అలా పెట్టుకోవడం వలన ఓ జంక్ ఫుడ్స్ వచ్చేస్తుంటాయి, స్పైసీగా వేస్తారు, మసాలా దినుసులు, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అదే ఇంట్లోనే ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యము మెరుగుపడుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. కేవలం డిస్కౌంట్ ఆఫర్ ఉందనేటటువంటి ఒక నెపంతో అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడా కొనకండి. అలా కొనడం వల్ల మనకే నష్టం, ఆ వస్తువులు ఉపయోగపడవు, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మజ్ను చిత్రానికి చిన్నమయ్య ఆల్పించినటువంటి శ్రీమణి గీతం విందాం. సంగీతం గోపి సుందర్. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. ధీర వింటున్నారు విత్యురాజే చిన్నబాబు.

0: మనీ పొదుపు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చిట్టీలు కట్టడం ద్వారాగా, బ్యాంకులో రికరింగ్ డిపాజిట్లు చేయడం ద్వారాగా, ఆర్డీ ఈ పొదుపు పథకం ద్వారా కూడా నెలకు కొంత డబ్బును దాచుకోవచ్చు. మీకు గనక ఆడపిల్లలు ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడం ద్వారా మంచి వడ్డీతో భవిష్యత్తుకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అత్యవసరాల కోసం కొంత నగదు ఇంట్లో లేదా బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి మనీ అనేది జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఈ విధంగా పొదుపు చేసుకోవడం, అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఇది ఈనాటి ధీరా. మరి ధీరా ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పాట విందాం, బంతిపూల జానికి ఈ చిత్రం నుంచి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.
1: కాకా కి కుక్కు కెక్క జానకి.

అనుకున్న మహారాజు చిత్రానికి ఉదిత్ నారాయణ అనురాధపూడి వారు ఆల్పించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. స్టూడియోలో సమయం చూస్తే 2:31 దగ్గర 45 సెకండ్లు. సండే ప్రోగ్రామ్ కి స్వాగతం.

అందరే సదరేలో మరి చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662414 నంబర్ కు వాట్సాప్ చేయాలి. ఫస్ట్ కాస్త లాజిక్ గా ఉండేటువంటి ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మెడ ఉంటుంది కానీ తలకాయ ఉండదు, చేతులుంటాయి కానీ వ్రేళ్ళు ఉండవు. అర్థమైంది కదా? మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వ్రేళ్ళు ఉండవు. అది ఏమిటి?

పిలిస్తే 8662421 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. సాందరే సాందరే వింటున్నారు విత్ యువరాజ్ చిరుబాబు. హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన పాట చిత్రం ఆజాద్.

మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్, సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అను. నెక్స్ట్ సందరే సందరికి స్వాగతం శాంతినగర్ నుంచి, ఒకే అక్కడ శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్. రాజౌళి మండలం అనంతపురం చంద్రలత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతికి నుంచి రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీబోలు రామకృష్ణయ్య, వాసు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆదివారం సందరే సోదరికి స్వాగతం బాబు అంటున్నారు. నెక్స్ట్ మాధవ ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ కల్లా. ఎస్ పెడన నుంచి పంపించారండి సుమని ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ నరేష్ మెరిసి రోజా శిరీష ఓంకార్ వీరంతా మహబూబ్ నగర్ బోసాపేట నుంచి పంపించారు. ఏం పంపేలా, హాయ్ వెల్కమ్ సందరి సందరికి బ్రహ్మయ్య కర్నూలు, హాయ్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, గన్నవరం నుంచి తిరుపతి పంపించారు వీరు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి ఆత్మకూరు కౌస్తభ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఆన్సర్ రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి మీరు అడిగిన సమాధానం రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జీవో కాలనీ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి మీ ప్రశ్నకు మా ఆన్సర్. గడియారమా, హౌ కుర్చీనా, ఎలా, ఇది కొంచెం విడ్డూరంగా ఉంది. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటూ ఆన్సర్. సందరి సందరి ప్రోగ్రామ్ షో టైంకి స్వాగతం. తర్వాత ఎవరు, కానూరు నుంచి తాతారావు గారు, ఓహోహో పెన్ క్యాప్ అట, పెన్ క్యాప్కి కూడా తల ఉంటుంది, వ్రేళ్ళు కూడా ఉంటాయి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఓహోహో రైట్ ఆన్సర్. వీరు కూడా వరపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి గోవర్ధనరావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మత్తిబాయ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నాగమణి గారు. తర్వాత ఎవరు, బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్. ఎండ్రకాయ రైట్ ఆన్సర్ కాదు, ఎండ్రకాయని పంపారు. వేలు కూడా ఉంటాయి ఎండ్రకాయకి. ఈ ప్రశ్న వినలేదు. ఓకే నెక్స్ట్ ప్రశ్న వినండి. నేను అడిగింది ఏంటంటే మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండి చేతి వేళ్ళు ఉండవు. నెక్స్ట్ ఎవరు పంపించి, ఇంకంతే రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అసలు చొక్కాకి మెడ ఉంటుంది కానీ తల ఉండదు, చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు. ఇది సందరే సందరే వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ప్రసిద్ధ నాట్యం కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది, కథాకళి ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ తెలిస్తే 8662421 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం. వంశీ చిత్రానికి ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి, కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించింది? తర్వాత ఎవరు పంపించారు, తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఉత్తరప్రదేశ్ అట నరేష్ మెర్సీ రోజా ముసాపేట నుంచి. రాంగ్ ఆన్సర్. రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా, మస్తాన్ వలి ఫాతిమా గారు రైట్ ఆన్సర్ పంపించారు. జీరెడ్డి ఎన్జీఓ కాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సోమని పేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, గచ్చిబౌలి నుంచి పంపించారండి ప్రసూన.

రైట్ ఆన్సర్ పంపించారు ప్రసూన గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ ధర్మవరం నుంచి పంపించారు, కేశవనగర్ ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయుల భవదాన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, దేవసేన తిరుపతి నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఓకే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మై జెట్ కామెడీకి. మీరు వస్తే భలే జోకులు ప్రశ్నలు అడుగుతారు, జోకు సమాధానాలు చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాలం పోలి ఆలగడ్డ నందిని నుంచి థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం చర్రాధ గారు. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి హైదరాబాద్. రైట్ ఆన్సర్. హాయ్ చిరంబాబు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీనిష్ కహాని. రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్యాంక్ కాలనీ నుంచి పంపించారు. ఓకే తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు. రైట్ ఆన్సర్. కేంద్ర విదేశీ రాజీనామా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి పంపించారు గురు కుమార్ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చాబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. రైట్ ఆన్సర్. తాతారావు గారు కానూరు నుంచి. రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు బాగున్నారా అంటూ పంపించారండి సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గద్వాల జిల్లా దేవి. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడపల్లి నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి ఆత్మకూరు కౌస్తుభ. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా గౌతమ్ చౌడపల్లి చెప్పారు కదా. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు తరాలపల్లి జరుపతులు బుచ్చయ్య గారు కాజీపేట మండలం హనుమకొండ జిల్లా. రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పులిపాటి వెంకటేషు పులిపాటి సత్యావతి వీరంతా పంపించారు రావళి వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆయి చిన్నబాబు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నల్లమ్మ. రైట్ ఆన్సరే. పాపిన్నపాలెం హంపాపురం నుంచి పంపించారు కొప్పు మల్లేషు జూకు ఆదెన్ ఆదెప్ప. రైట్ ఆన్సర్ పంపించారు వగ్గ శివయ్య మంత పెద్దన్న నాగభూషణ వీరు కూడా. వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్య లక్కి మీరాబాయి మొత్తిబాయి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుందరి ఫ్రమ్ పెనంబలూరు. రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. ఆయిచిన బాబు శుభ మధ్యాహ్నం అంటూ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు. రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. లేటుగా జాయిన్ అయ్యానండి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. రైట్ ఆన్సర్ పంపించారు ఎల్లప్ప యాదవ్ గారు. రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు బొట్రా సురేష్ నిర్మలా వావిళ్ళ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా శిరీష రాజస్థాన్ అట రాంగ్ ఆన్సర్. చిన్నబాబు మీరు తెలుగులో రాసిన తెలుగులో రాశారు మీరు లేదా ఇంగ్లీష్లో రాశారు కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అరుణ మోహన్జీ దివ్యబాయి అజిశ్రుతి ఊటుకొని నుంచి. రైట్ ఆహా రాంగ్ ఆన్సర్ అస్సాం అని పెట్టారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి మీ సమాధానాలు చాలామంది ఎక్కువ మంది రైట్ ఆన్సర్సే పంపించారండి. ప్రసిద్ధ నాట్యం కథకళి కేరళం రాష్ట్రానికి చెందినది. కేరళం అనాలి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్నలోకి వెళదాం.

భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వీరంతా ఈ భాష మాట్లాడుతున్నారు కాబట్టి వీరికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని భాషాయుక్త రాష్ట్రం ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. మింటినివ్వండి. వివిధ భారతి FM 101.3 మెగా

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆర్ న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతీయ ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ఉగ్రవాదం విషయంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2016 పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అందుకు నిదర్శనమని ఈరోజు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ భద్రత, జనగణన, భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వచ్చత, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, స్థానిక ఉత్పత్తులు, పోషణ తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఆధునిక భారతదేశ పితామహుడు, భారతీయ పునర్జీవన ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన గొప్ప సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్ వర్ధంతి ఈరోజు. సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించారు ఆయన. భారతీయ నవజాగరణ ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. అనేక దురాచారాల బంధనాల్లో సమాజం చిక్కుకుపోయిన ఆ కాలంలో రాజారాం మోహన్ రాయ్ మార్పు కోసం కొత్త బాటను వేశారని మంత్రి ఎక్సైదిగ్గా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ విభాగం విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు బీచ్ రోడ్లో మార్థాన్ ఫైవ్ కే రెడ్ రన్ ఈ రోజు నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల అందరికీ అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు పనిచేస్తున్నాయి. జపాన్లోని నగోయాలో నేడు జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ స్క్వాష్లో రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

జపాన్లోని నగోయాలో నేడు జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ స్క్వాష్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

భారతదేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఏది అని అడిగాను. సందరి సందరి వింటున్నారు విత్యురాజీ చిరుబాబు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ఎవరు, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నరేష్ మెరసి, శిరీష వీరంత మోసాపేట నుంచి మహారాష్ట్ర అట రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడుపుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రామ్ పెనంలూరు పంజాబ్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను. అనంతపురం నుంచి అర్రాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, దామినేడు నుండి ఉషారాణి గారు తిరుపతి భాస్కర్ రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు, శిరీష గారు ఓకే బ్యాంక్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్. నరసింహారావు గారు వీరు కూడా పంపించారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. పాలంపాలెం ఆలగడ్డ నందలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి శ్రీరీష గారు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడుపుల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మదీనతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఎవరు ప్రసూన గారు గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే రైట్ ఆన్సర్ వీరు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు గురుకుమార్ గారు, శ్రీనగర్ కాలనీ. తర్వాత ఎవరు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతా లక్ష్మి నిష్కహాని రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడబిల్ నుంచి అన్నమయ్య జిల్లా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి పంపించారు కొప్పు మల్లేశు జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యావతి రైట్ ఆన్సర్ పంపించారు మహబూబ్ నగర్ నుంచి. ఆయ్ చిన్నబాబు గారు మీరు అడిగిన సమాధానం అంటూ నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎల్లప్ప యాదవ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చి గారు రైట్ ఆన్సర్ పంపించారు.

రామానగర్ గుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తమిళనాడు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి, రాంగ్ ఆన్సర్. ఇంకెవరో మిస్ అయ్యారు, స్కిప్ అయినాయి కొన్ని వాట్సాప్ మెసేజ్లు. సరే నేనైతే చెప్తున్నాను ఆన్సర్. భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా, కంగ్రాచులేషన్స్. సరదా సరదా సాగే సాందడే సాందడే ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు.

కాంగ్రెస్ మంత్రి వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ భాషాయుక్త రాష్ట్రం ఏది అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, పెడ రామలక్ష్మి కళ్ళ నుంచి పంపించారండి, నరసన సేవకం గారు ఏంటని సార్. తర్వాత ఎవరు పంపించారు, తెలంగాణ సుమని పంపించారండి. తెలంగాణ కాదండి, రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. రైట్ అండి. మధ్యప్రదేశ కాదు, కేదరి వీరేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు ఎవరండి ఆన్సర్ ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి పంపించారు వీరు. కృష్ణ సంతోష స్పందన రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జనిద్ర శ్రీ అభాన్ జయ రొమ్మ నుంచి రైట్ ఆన్సర్.

జాతీయ యువజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాము? ప్రశ్న జాగ్రత్తగా వినండి. జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాము? ఆన్సర్ తెలిస్తే 8662484814 నంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే విందాం జయం మరదేరా ఈ చిత్రానికి కుమార్ సాను స్వరలత ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. వింటూ స్టేట్యూన్ టూ వివిధ భారతి FM 1.3 MHz పై సందడి సందడి.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై సాంద్రయ సాంద్రయ వింటున్నారు విత్యవరాజ్ చిన్నబాబు. సాంద్రయ సాంద్రయ ప్రోగ్రామ్ లో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, జాతీయ యువజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అని. మన ఫ్రెండ్స్ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాజుల నుంచి క్యాదరి విరేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మాధవి ఆంజనేయులు మోదనపల్లి పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారు నరేష్ గారు మూసాపేట నుంచి. కొండారెడ్డి సిద్దిపేట మండలం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. అనంతపురం నుంచి అర్రాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గునగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడుపుల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు. కౌస్తుభ ఆత్మగారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు రైట్ ఆన్సర్. ఆయచినబాబు గారు జాతీయ యువజన దినోత్సవాన్ని. భార్గవి తాడిపత్రి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాప్తాడు మండలం మరూరా గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ నారాయణస్వామి చరణ్ మధు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు. దేవరగట్ల సంజీవ నగర్ నుంచి కొత్తగూడెం రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనితల భవనపడి గ్రామ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష ఫలితంగా అదే సాతుపాటి రాము గారు పుష్ప రాజర్తి రెండు నేను అడిగినటువంటి టూ ప్రశ్న్స్ కూడా క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. హాయ్ చిరుబాబు గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటూ నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరే పంపించారు ఫస్ట్లో ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దామినేడ్ నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఏమంటారు ఆన్సర్ కాదు కాదు ఇంగ్లీష్ న్యూస్ వచ్చింది మాకు అందుకు మీ ప్రశ్న తెలియలేదా అవునా. గౌతమ్ చడబల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఒక చిన్న

కోరిక. మీ వాయిస్తో మంచి డైలాగ్ చెప్పండి. అబ్బా డైలాగులా, ఇది సందరి సందరి కదా, మాట్లాడాలి కదా. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి, చెబ్రోల్ నుంచి రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తరాలపల్లి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్, అంబాపురం నుంచి కొప్పు మల్లేసు, జూకు ఆదప్ప రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఈరోజు యూత్ ఐకానిక్ స్వామి వివేకానంద జన్మదినోత్సవం అదే రోజున, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం నమస్తే చిన్నబాబు గారు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అమ్మదగిరిపట్నం నుంచి వేటపాలెం బాపట్ల. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాపెన్నపాలెం నుంచి పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మవాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రతిరూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సులోచన కరీంనగర్ నుంచి. మోహన కృష్ణ కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డి ఎన్జీ వికల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీరదిన స్నేహభాని తిరిగి రొమ్మి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాయపాలెం నుంచి అట, మూసాపేట నుంచి నరేష్ గారు ఆగస్టు 19 అట, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, ఎవరు పోలీస్ స్టోరీలో డైలాగ్ చెప్పండి చిన్నబాబు గారు, మీ వాయిస్లో అదిరిపోతుంది డైలాగ్. అబ్బో దస్తుకి సంధ్య గారా, అబ్బో ఇది ఎక్కడ గొడవండి బాబు, ఇది సందడి సందడి అండి. సరే స్టూడియోలో సమయం చూస్తే 3:20 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. నేనైతే ఒక పాట వినిపించాలనుకుంటున్నాను, నేను పాడటం కాదు, ఆ పాటకు సంబంధించిన ఆ సినిమా పేరు కానీ, ఆ పాట పాడిన సింగర్ పేరు కానీ, లేకపోతే ఏది తెలిసినా సరే చెప్పండి, అసలు ఈ పాట విన్నారా లేదా. పాట అయితే జాగ్రత్తగా వినండి, నన్నైతే ఏమనుకోవద్దు.

మాట అయితే వినేశారు కదా, ఆన్సర్స్ అయితే వచ్చొద్దా, ఎవరెవరు పంపించారు? హాయ్ చిరబాబు అంటున్నారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డది ఎవరు పండించే ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాజు వెట్స్ రాంబాబు అట, కాదు. నెక్స్ట్ ఈ పాట ఇంతవరకు వినలేదు, రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఇదైతే కరెక్టే. నరేష్ గారు రాంగ్ ఆన్సర్, రాజు బాయట మొసపేట నుంచి. నెక్స్ట్ కేదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి. ఓ రైట్ ఆన్సర్, మీకు ఎలా తెలిసిపోయిందండి? నెక్స్ట్ చిరుమబు గారు, ఎక్కడ గుర్తొస్తున్నాయండి ఈ పాటలు? ఇప్పుడే ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఇప్పుడే రేడియో ట్యూన్ చేశాం, పొన్నూరు మండలం చిందలపూడి నుండి ఆదాం మల్లేశ్వరి. అయ్యయ్యో, ఆ ఎంజాయ్ ఎంత పోయింది ఈ పాట ఉన్నాక. పాలం పాలే ఆళ్ళగడ్డ నుంచి తెలుసు, రైట్ ఆన్సర్. తెలిసిపోయిందా? అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసేవయ్య, ముందు పెద్దన్న, రైట్ ఆన్సరే. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. ఓకే సింగర్ వచ్చేసి, రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య. సూపర్ సింగర్ పేరు, మూవీ పేరు పంపించారు, గ్రేట్. నరసింహారావు ఓకే, దేవరగట్ల నుంచి. ఆన్సర్ ఎక్కడ? ఓ కొత్తగూడెం నుంచి, ఆయుధం సినిమా అంట, కాదు. ఓకే నెక్స్ట్ ఇనుమడుగు నుంచి, చేబ్రోలు రామకృష్ణ, వాసు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి దామిరెడ్డి నుంచి ఉషారాణి, భాస్కర్ రావు. ఆన్సర్ తెలియదు, తెలియదు, నాకు తెలియదు. ఆశ శ్రీనివాస్, బెంగళూరు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారండి. అరుణ మోహన్జీ, దివ్యాభాయ్, అజయ్, శృతి, పుష్పక విమానమా, హౌ మధు ప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు నుంచి, దొరవారి సత్ర మండలం, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. చిత్రం పేరు రెడ్ హీరో రామ్ పోతిరిని. అంపపురం నుంచి పంపించారు కొప్పు మల్లేశ్, జూకు ఆదెప్ప, రైట్ ఆన్సర్. బాబు మీ మీద ఒట్టు తెలియదు, ఆచరి చరించి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, నేను చెప్తాను కదా. తరాలపల్లి నుంచి జరుపుతలు బచ్చి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? రాజశేఖర్ నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి. ఓకే ఈ సినిమాలోనిది, చిన్నబాబు సినిమాలోది సింగర్ చిట్టిబాబు. ఆహాహా, ఓహోహో, నేనేం కాదు. నెక్స్ట్ మామూలు దినతిల్లా భావనపడి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్తూరు నుంచి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, వీరంతా మోసపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏనా? రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు? బిట్ర సురేష్, నిర్మల, వావిల్ల, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. కడప జిల్లా అనంతనాగ్, త్రివేణి, మణిదీప, ముద్దునూరు. హాయ్ చిన్నబాబు, హ్యాపీ సండే, ఇప్పుడు ట్యూన్ చేసా అంటున్నారు. ఓకేనండి, హ్యాపీ సండే. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇవేనమాట. అసలు ఆన్సర్ ఏమిటి అంటే, ఈ పాట ఎప్పుడు కూడా వినలేదనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది, చాలామంది రైట్ ఆన్సరే పంపించారు. అడిగో సినిమా పేరు, అడుగో అడిగొచ్చేటప్పటికి రంజిత్ ఆలపించినటువంటి, ఐ మీన్ రేవంత్ ఆలపించిన పాట అయితే వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 3:20 దాటి 43 సెకండ్లు. ఇంకిద్దరు పంపించారండి, ఎవరెవరో చూద్దాం, చాలా స్కిప్ అయిపోయినాయి ఏమో మరి. గజ్వేల్ జిల్లా ఎర్రమిల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, జయసింహాట చెప్పేశారు. మామద్ జరిదే, శ్రీమాను, జయనిద్ర పంపించారు. అదిగో మూవీ నుంచి సింగర్ రేవంత్. ఓకే రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపిణీ.

కాంగ్రెస్ అందరి వింటున్నారు వీత్యువరాజీ చిన్నబాబు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయాలి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర, ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. బద్రి చిత్రానికి రమణ గోగుల ఆలపించిన పాట.

ఇప్పుడేలా సమయం చేస్తే 3:34 మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్యం వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సౌందర్య సౌందర్యంలో నేను అడిగినటువంటి ప్రశ్న, తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్ర సినిమాకు నిర్మాత ఎవరు? యాదగిరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి, సిద్ధవట మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చబ్రోలు రామకృష్ణ వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తాను రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అంబాపూర్ గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సభ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అశ్విని దత్ అంటున్నారు నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి మోసపెట్టించు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడపల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గౌతమ్ చౌడబెల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించారు హైదరాబాద్. రామలింగ చిరంజీవి ఆచార్య రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు పంపించారు ఎస్ దేవరగట్ల నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు. నల్లమ్మ పాపెన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. దుండి రాజ్ గోవిందులు పాల్కే భారతీయ భారతీయ చలనచిత్ర పితామహుడు కూడా అంటారు ఈయన గారిని అంటారు. పాలెం పాలయ్య ఆలగాడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డి నంజీవకల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దా ఎవరండి కీర్తన లిఖిత ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలవందలపాడు నుంచి కాశీ మూర్తిజావల్లి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు పాపన్యపాల నుంచి. అనంతపురం సర్రాత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుంటూరు నుండి ఉమా మిశ్రం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఇయర్స్ కూడా పంపించారు. మామా జయనిధి శ్రీభాను జయనిధి రొమ్మ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. కడప నరేష్ జ్యోతి చరణ్ తీర్థప్రియ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు గారు ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు గురుగల గ్రామం నుంచి పంపించారు. ఓకే లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. గౌరీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాయచంద్రబాబు గారు ఓకే రాజా హరిశ్చంద్ర మూవీ నిర్మాత ఓకే రైట్ ఆన్సర్. సత్యభార్గవి తాటిపత్రి అనంతపురం నుంచి. నెక్స్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సరే పంపించారండి. మీ పేరు ఎక్కడ ఆన్సర్ ఒక్కటే వచ్చింది. సుమని నా పెడ నుంచి పంపించారు సుమని. నెక్స్ట్ శ్యామల వెంకటేష్ గారు ఏకలేమి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరండి ఓకే రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అంపపూర్ గ్రామం నుంచి కొప్పు మల్లేసు జూకు ఆదిప్ప రైట్ ఆన్సర్ పంపించారు. నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ దివ్యాభాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్. కాదు కండి రాంగ్ ఆన్సర్ అండి నేను చెప్తాను.

హాయ్ చిరబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఉయ్యూరు నుంచి లత. ఓకే, రైట్ ఆన్సర్. చింతలపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బిట్ర సురేష్ నిర్మలా వావిల్ల, రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తొలి భారతీయ చిత్రం దాదా రాజా హరిశ్చంద్ర, ఈ సినిమాకు దాదా సాహెబ్ పాల్కే, వీరైతే నిర్మాత. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

దేవి పుత్రుడు చిత్రానికి కొద్ది దినాలు రెండు చిత్రాలు బిజిట పాట విన్న తర్వాత స్టూడియోలో స్వామ్యం చూస్తే 3 గంటల 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సాందరే సాందరే వింటున్నారు వీతివరాజీ చిన్నబాబు. నేనైతే ఒక పాట వినిపిస్తాను, ఎప్పుడు వినటువంటి చక్కటి మెలోడీ. ఈ పాట విన్న తర్వాత చిత్రం పేరు చెప్పండి, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. పాట అయితే జాగ్రత్తగా వినండి, వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

ఇప్పుడే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఇప్పటిదాకా ఏమీ రాలేదు. ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎందుకలా? చేబ్రోలు, రామకృష్ణ, సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్. ఆన్సర్ ఎక్కడా లేదు. ఓకే, కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఏమని? నిన్నే చూసిన, నన్ను చూసారా మీరు? చిత్రం పేరండి తాతారావు గారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి, లవ్లీ అట, చాలా పాట చాలా బాగుంది కదా. అనంతపురం నుంచి, హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి. రైట్ ఆన్సర్, సూపర్, తెలిసిపోయింది వీరికి. జ్యోతి చరణ్, తీర్థప్రియ, నరేష్, వీరంతా పంపించారు కడప నుంచి. రైట్ ఆన్సర్ కలమందరపాటు గ్రామం నుంచి కాశీ ముత్తు చేవలే. కల్కి 2 అట, ఆహాహా. కాదు, తిరుపతి దామిరెడ్డి నుండి వచ్చారని భాస్కర్ రావు గారు. ఆన్సర్ అటు శ్రీవాణి, శ్రావణి భార్గవి అట, సుభాష్ నారాయణ. కాదు, దేవసేన తిరుపతి నుంచి పంపించారు. కాదండి, వేడుకు చేద్దామట. కడప జిల్లా నుంచి ముద్దునూరు అనంతనాగ్ త్రివేణి. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? రత్నం వైజాగ్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. శ్రీనివాస్ బెంగళూరు. కాదండి, నేను చెప్తాను, ఆగండి. సెగట, సెగ, సెగ, రామకృష్ణ, వాసుదేవ, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్. నెల్లూరు నుంచి పంపించారు. కాదు, హాయ్ మూవీ పేరు అంటూ దస్తగిరి సంధ్యగారి పొద్దుటూరు నుంచి. హాయ్ మూవీయా? మూవీ పేరు హాయా? మీరు నాకు హాయ్ చెప్పారు, నేను హాయ్ అంటున్నారండి. నెక్స్ట్, ఓకే, వేడుక చేద్దామట. కాదు, రాన్ కాదు, కాదు, దాదాసాహెబ్ పాల్కే, కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, శ్రావణ్ కుమార్ గారు లెగుంటపాడు నుంచి పంపించారు, నెల్లూరు. రైట్ ఆన్సర్ శ్రావణ్ కుమార్, షౌసీర్. తర్వాత ఎవరు, ఇంకెవరు ఉన్నారు? తిరుపతి దామిరెడ్డి నుంచి విషయాలని భాస్కర్ రావు. రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. పాలంపోలే ఆలగడ్డ నదిలది నుంచి పంపించారు. హాయ్ మూవీలో అదట. కాదు, తక్కువ మంది పంపించారు, చాలామందికి తెలియదు. చాలా వండర్ఫుల్ సాంగ్ కదా, వినడానికి కూడా బాగుంది. ఆన్సర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది కొత్తగా వస్తున్న చిత్రం, 2015లో తీసిన సినిమా అనమాట, విడుదలైంది. చాలా చాలా చక్కగా ఉన్నటువంటి పాట. ఇప్పుడు ఫస్ట్ టైం విన్నవాళ్ళు కూడా ఉన్నారనుకుంటా మన శ్రోతల్లో. సరే, సందరి సందరిలో మరో ప్రశ్న అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఆ ఆన్సర్ అయితే ఇది ఒక పొడుపు కథ, ఐ మీన్ సామెత లాంటిది, పూరించాల్సి ఉంటుంది. రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా పంపించారండి. ఈ పాట ఇంతకు ముందు వినిపించిన పాటల్లో ఏ సినిమాలోనిది కాదా, ఏ సినిమాలోనిది అని అడుగుతున్నారు నన్ను. నెక్స్ట్, లవ్ యూ అన్నయ్య. ఎవరిల్లు నూతనంగా వస్తున్న శ్రోత, మంచి పాటలు వినిపిస్తున్నందుకు వీరు చాలా ఇష్టపడుతున్నారు. పేరైతే పేరు పంపించలేదు. ఓకే, లతా మోహన్ గారట. నెక్స్ట్, మహమ్మద్ జయదేవ్ స్నేహభావన చరిత్ర పంపించారు. స్విమ్మింగ్ పూల్ ఇంకా టైప్ చేస్తున్నారు, నేను ఆన్సర్ రివీల్ చేశాను. అనురాధ గారు అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ఆన్సర్ అదే స్విమ్మింగ్ పూల్. ఓకే, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇంకా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు, ఆన్సర్స్ అయితే పంపించకండి. ఎల్లప్ప యాదవ్ గారు సెగ సెగ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరు నుంచి రాజశేఖర్, మోసాపేట నుంచి నరేష్ మెర్సి, శిరీష ఇప్పుడు పంపించాడు, లక్ష్మీ నరసింహ, ఓంకార్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న జాగ్రత్తగా వినండి. సామెతలు ఉంటాయి, సామెతలు ఒకటి పూరించాల్సి ఉంటుంది. ఇది చాలా అందరికీ తెలిసిన సామెతే, చాలామంది పంపిస్తారని అనుకుంటున్నాను. ఊరు పొమ్మంటుంది, ఊరు పొమ్మంటి ఎవరో ఒకరు, అంటే ఎవరో ఒకరు పిలవాలి కదా, ఎవరు రమ్మంటున్నారు. ఆన్సర్ తెలిస్తే 8662421414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెట్స్ పై. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. ప్రియా ఓ ప్రియా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట, సంగీతం కోటి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొంటూ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని యువత ఒక పురాతన భావిని శుభ్రం చేస్తున్న వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులు 2,04,00,000 రూపాయల వ్యయంతో ఎంఈ రోడ్డు నుంచి ఈదుకూడి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే 2,10,00,000 రూపాయలతో పెద్దతుమ్ముడి గ్రామం వరకు నరసప్ప చెరువు గ్రామం వరకు నూతన రహదారి నిర్మాణ పనులకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఈరోజు భూమి పూజ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అంగన్వాడీ ఉత్సవం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. బాల సంజీవిని ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషణ్ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి బంగళపూడి అనిత ఈరోజు పర్యటించారు. సబ్బవరంలో 1,60,00,000 రూపాయల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుపతిలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు వారణాసి రామ్ మాధవ్ ఈరోజు సందర్శించారు. మన్ కీ బాత్ కార్యక్రమం కేవలం రేడియో ప్రసంగం కాదని, అది దేశ ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపమైన ప్రజా గొంతుక అని ఆయన అభివర్ణించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, ముందస్తు ఆరోగ్య సంరక్షణ కీలకమని రాష్ట ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఆటలకు దగ్గరగా ఉండాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూచించారు. చండీగఢ్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన

అవగాహన మార్తాను సైనా నెహ్వాల్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఆసియా క్రీడల స్క్వాష్ లో మహిళల పురుషుల సింగిల్స్ లో రజత పతకాలను భారత క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. దీంతో భారత పతకాల సంఖ్య 32కు చేరుకుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

స్టూడియోలో సమయం చూస్తే 4:04 దాటి 4 సెకండ్లు. అదే సాధనలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి ఆ ప్రశ్నకు ఆన్సర్స్ అంటే ఊరు పొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారనే దానికి మన సామెతను పూరించిన వారు చాలామంది ఉన్నారండి. 40+ వచ్చాయి అనుకుంటా. చూద్దాం. రామానగర్ పుట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. చాలా ఈజీ కదా. కేదిరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దామిని నుండి రాణి హుషారెడ్డి గారు, భాస్కర్ రావు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. పొమ్మంటం లేదు, అదే రమ్మంటుందండి, మీరు పొమ్మంటుంది అంటున్నారు. మీరు ఫోన్ నెంబర్ చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు మీ ప్రశ్నకు ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి 8662488114. ప్రదీప్ గారు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం అండి వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేస్తూ ఉండండి. దోస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి పంపించారండి అక్షయ విరాట్, వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి తిరుపతి బచ్చయ్య గారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ రైట్ ఆన్సర్. జీరెడ్డన్న ఎన్జీవో కాలనీ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. నరేష్ రోజా శ్రీశివంకర్ లక్ష్మి మోసపేట నుంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చిన్నబాబు. నెక్స్ట్ ఎవరు, రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఆదర్శ్ హిందూపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊరు పొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఎనితల భావనపడి గ్రామం నుంచి పంపించారు కామరెడ్డి రైట్ ఆన్సర్. హాయ్ ఆన్సర్ అంటూ పంపించారు ఎవరు, కరెక్టేనా అంటున్నారు. పేరేమ్మా, మీ పేరు పంపించట్లేదు మీరు. ఓకే, పేరైతే పంపించట్లేదు నాకు తెలిసి. మోహన్, లతా మోహన్ గారు. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఆన్సర్ ఈస్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సుమని పెడ నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిన్నబాబు గారు పంపించారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సరదా సరదాగా నవ్వుకున్నాం, సరదా సరదాగా నవ్వుకున్నాం సార్, కార్యక్రమం ఎంతో బాగుంది. మరలా ఎప్పుడు మీరాక. పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి ఆదా మల్లేశ్వరి కార్తీక్ తరుణ్ ఆదిశేషు. వస్తా వెళ్ళొస్తా. కర్నూలు జిల్లా గునిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనద్రి శ్రీభాను జైనద్రి పంపించారు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. ఊరు బొమ్మంటుంది, ఎవరు రమ్మంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఎవరు, మీ పేరు. ఓకే, ఆన్సర్ అయితే పంపించట్లేదండి వీరు. పేరు ఆన్సర్ అయితే పంపిస్తున్నారు కానీ పేరు పంపించట్లేదు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సేవ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్లమ్మ పాపన్యపాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాపన్నపాల నుంచి అట మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ పాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ ఎంపటి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చాబోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరంతా రైట్ ఆన్సర్. ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అండి. సారీ. ఆయ చిరుమాబు గారు ఊరు పొమ్మంటుంది, ఇల్లు రమ్మంటుందట. సత్యమార్గవి తాడిపత్రి నుంచి ఊరు పొమ్మన్నప్పుడు ఊట్లో ఉంటుంది అంటే ఊర్లోనే ఇల్లు ఉంటుంది కమ్మా. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎస్ చీరాల రాంబాబు గారు ఎస్ అంట. నూతనంగా వస్తున్న శ్రోత అండి వీరు. ఇలాగే వాట్సాప్ చేస్తుండండి, ఆన్సర్ పంపించండి. ఆయ్ సూపర్ సాంగ్స్ అంటున్నారు వీరే, థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఏముందండి, పెద్దవారిని పలకరిస్తే చాలు. ఏముంది బాబు, నాకు ఊరు పొమ్మంటుంది, కాడరమ్మంటుంది అంటుంటారు. కానీ వాళ్ళు అలా ఎందుకంటారు నాకైతే అర్థం కాదు.

0: అంటే వయసు అయిపోతుంది అనే దానికి అర్థం అనమాట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వివిధాలోకి ఎంటర్ అయిపోయాం. వివిధాలో ఏ చిత్రంలోని పాటలు విందామో అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక పాట అయితే విందాం. ఓకే, వరంగల్ జిల్లా చేరాల రాంబాబు గారు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రాజు, చేరాల గణేషు, చేరాల రాంబాబు ఆటో డ్రైవర్ అటు వీరు. హాయ్ అండి, సూపర్ సాంగ్స్ అంటున్నారు. ఆన్సర్స్కి సమాధానం, నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ కూడా పంపించండి అండి రాంబాబు గారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే నేను వివిధాలోకి వెళ్లే ముందు ఒక పాట అయితే విందాం. ఆ పాట చాలా సూపర్ హిట్ సాంగ్, వింటూనే ఉండండి. వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై వివిధ విత్ యువరాజ్ చిరబాబు.
1: Come on, do it!
2: One, two, three, four,
1: go!

రాజా ప్రోగ్రామ్ లో మనం ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా. ఒకే సినిమా నుంచి మేజర్ చంద్రకాంత్ 1993లో విడుదలైనటువంటి చిత్రం, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో ఎన్టీ రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కీరవాణి గారు సంగీతం అందించారు. ఒక ఎన్టీ రామారావు గారు పుణ్యభూమి నాదేశం అనే పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన, అల్లూరి సీతారామరాజు, నేత సుభాష్ చంద్రబోస్ ఈ పాత్రలు పోషించి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డు సాధించింది. ఇదే చిత్రం నుంచి ఈనాటి ప్రోగ్రాం వివిధాలో అన్ని పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతదేశం 101.3 MHz పై వివిధ వింటున్నారు. విత్ యువరాజ్ చిన్నబాబు.

దమ్మున బడికి వచ్చరా. పడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్ప

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీ.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 34 సెకండ్లు. ఈ సమయంలో మనం విందాం ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా.

0: Hello my dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. శిక్షణ అదనపు ఉద్దేశాలను అందజేయడం మన సమాజంలో ఒక అత్యంత ప్రాముఖ్యత ఉంది. శిక్షణ ద్వారా మన జ్ఞానం, తెలివి, స్వతంత్రత, సాహిత్యం, మన వ్యక్తిగత ఆంతరిక వికాసాలను సాధించవచ్చు. ఎవరైతే ఉన్నా వారికి అవసరమైన శిక్షణ అందిస్తే వారి భవిష్యత్తు, సమాజ స్థాయిని మెరుగుపరచుకోవడం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దావాలు ఆ జాబితాలో ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి, అది వాళ్ళ హక్కు, అంటే హ్యూమన్ రైట్స్ అవుతుంది. అందరూ విద్యావంతులైతే ఒక సమానత్వం ఏర్పడుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ కూడా చేయొచ్చు. భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యా వ్యవస్థచే నిర్వహించబడుతుంది. ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక అనేక స్థాయిల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనలకి పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7:5 రేషియోలో ఉంది. భారతీయ విద్యలో ప్రధాన విధానాలు చాలా ఉన్నాయి. 1976 వరకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా 1976 రాజ్యాంగంలో 42వ సవరణ విద్యను కేంద్ర, రాష్ట్ర పరిధిలోనిదిగా మార్చింది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దీని అర్థం ప్రాథమిక విద్య కోసం విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు, రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు విస్తారంగా ఉన్నాయి. క్రమానుగతంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విధానాల సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు జాతీయ విధాన చట్రాలు సృష్టించబడుతున్నాయి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలచే నిర్వహించబడుతున్న సంఖ్య పెరుగుతోంది. 2005-06 ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల్లో 83% ప్రభుత్వంచే నిర్వహించబడుతుండగా 16% పాఠశాలలు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: పరచబడుతున్న వాటిలో మూడవ వంతు ఎయిడెడ్, మూడింటి రెండు వంతులు అన్ఎయిడెడ్ గా ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సాంప్రదాయక విద్య, ప్రామాణిక విద్యా విధానాలు కానవస్తాయి. అయితే చాలా కాలం పేదవారికి విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ మన చరిత్ర చూసినట్టయితే నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విద్యాలయాలు పాపులర్ గా ఉండేవి. అక్కడ కళ, వాస్తు శాస్త్రం, చిత్రలేఖం, తర్కనము, గణితము, వ్యాకరణము, తత్వము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, ధర్మము, అర్థశాస్త్రము, న్యాయశాస్త్రము, వైద్య శాస్త్రము ఇలాంటివి బోధించేవారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కో విషయాలకు ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు తక్షశిల వైద్య శాస్త్రానికి ప్రసిద్ధి పొందింది, ఉజ్జయిని ఖగోళీ శాస్త్రానికి ప్రసిద్ధి, నలందలో అన్ని శాస్త్రాలు బోధించేవారు. దీంట్లో దాదాపు 10,000 విద్యార్థులు విద్యను అభ్యసించారట. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలా ఉండేది. ప్రతి దేవాలయం, మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో చదవడం, రాయడం, గణితం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీతి న్యాయ సూత్రాలు, వైద్యం, దానికి సంబంధించి కొన్ని స్క్రిప్చర్స్, రిలీజియస్ స్క్రిప్చర్స్ కూడా ఉండేవి. ఈ పాఠశాలల్లో అందరినీ చేర్చుకునేవారు, ఎలాంటి వివక్ష ఉండేది కాదట. మహాత్మా గాంధీ అభిప్రాయంలో ఈ సాంప్రదాయక విద్య ఓ అందమైన వృక్షం లాంటిది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

డియర్ ఫ్రెండ్స్, వి వర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. చరిత్రలోకి తొంగి చూసాము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అని. కానీ స్ట్రేంజ్లీ ఒకటి మాత్రం కంటిన్యూయింగ్, వేల సంవత్సరాలు అయినప్పటికీ పేదవారు పేదవారులాగానే ఉన్నారు. అందరికీ విద్య దొరకలేదు, అందుబాటులో లేకుండా పోయింది. మనం ప్రస్తుత సమాజంలో చూసినా కానీ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఇవాళ కూడా విద్య దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏదో అనుకుంటాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము అది ఇది, కానీ ఒక్కసారి మనం బయటికి గుళ్ళ బయట, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయట ఉంటే అక్కడ అనుకునేవారు బిచ్చగాళ్ళం చూస్తే తెలుస్తుంది ఎంత చిన్నపిల్లలు ఉన్నారో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉంటే తెలుస్తుంది మరి వీరందరికీ ఎడ్యుకేషన్ ఉంటే ఇదెందుకు ఫ్రీ మీన్స్ ఇస్తున్నారు, అక్కడ హాయిగా కూర్చోబెడుకుంటున్నారు, మంచి స్కిల్ నేర్పుతున్నారు, రేపు ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ వాళ్ళ బ్రతుకులే అంతా, లేదా సమాజంలో ఏమన్నా లోపం ఉందా, దీంట్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలం అని ఒక్కోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ థాట్ ప్రొవోకింగ్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

నేనైతే టాటా బై బై చెప్పే సమయం అయితే ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం విన్నారు కదా,

0: టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.35.
4: ఆకాశవాణి, మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ.

ఆకాశవాణి మీరు వింటున్నారు 101.7 MHz అనంతపురం కేంద్ర ప్రసారాలు. ఇప్పుడు నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు.

రాముని మించిన రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం అందించిన వారు టీచర్ చలపతిరావు.

0: రాజేష్ చిత్ర పాడిన ఆ పాట నిన్నే ప్రేమిస్తా చిత్రంలోనిది. ఆ పాటకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
0: రాధాకృష్ణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. వేటూరు సుందర్రామూర్తి గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

సామాన్యుడు చిత్రం కోసం నవీన్ సుచిత్ర పాడిన పాట వినండి. కలవకృష్ణ సాయి రచన, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. చిత్రం పేరు 2 2 6.

ముక్కోపి చిత్రం కోసం పి జయచంద్రన్, పి సుశీల పాడిన పాట వినండి. వేటూరి సుందరరామూర్తి రచనకు, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినవచ్చు.

ఈనాటి బాలవాణి కార్యక్రమంలో పెద్దఒడుగురు మండలం విరుపాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ బి నాగసేనారెడ్డి గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత కవిత. కార్యక్రమంలో ముందుగా చక్కటి దేశభక్తి గీతంతో మన ముందుకు వస్తున్నారు చిన్నారులు. కవిత నాగజ్యోతి.

స్థావర పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజ నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు నిజముగను రత్న గర్భవే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే లోకమ

0: భిక్ష పెట్టినావు, వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టిన నిజముగ నీవు జగద్గురువే. ఓయమ్మ నీవు నిజముగ నువ్వు జగద్గురువే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీవు ఈ జగాన సాటి ఎవ్వరే.
1: తరువాత చిన్ని శిశువు అనే అన్నమాచార్య కీర్తనతో నాగజ్యోతి, మీనాక్షి మన ముందుకు వస్తున్నారు, విందామా?
2: చిన్ని శిశువు, చిన్ని శిశువు.

0: ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు.
1: అన్నమాచార్య కీర్తన విన్నాము కదా, ఇప్పుడు 7వ తరగతి చిన్నారులు కొన్ని జోక్స్ వినిపిస్తారు, విందామా?
2: ఒరే రాజు, ఈరోజు పరీక్ష రాసినావు కదా, పేపర్ ఎలా ఉందిరా?
3: పేపరా? చాలా తెల్లగా ఉంది, మరీ పదలంగా ఉంది నాన్న.
2: నీ మొహం ఏడ్చినట్లే ఉంది, నీ చదువు.
4: ఏరా సుబ్బు, నిన్న రాత్రి అంత పెద్ద ఇంటికి పోయినావు కదా, కష్టపడి కష్టపడి కన్నం వేసినావు కదరా, బంగారం డబ్బులు దండిగా దెబ్బేసినావా?
3: బంగారమా నా బొంద, ఏంది దెబ్బేసి? గంటసేపు బాగా కష్టపడి కన్నం వేస్తే ఇంటి ముందర పోయి చూస్తే ఇల్లు బాడిగకు ఇవ్వబడను అని బోర్డు మీద రాసి ఉందిరా అభి.
2: అబ్బా, ఈ అతి మార్పుతో మొగుడుతో ఏగలేక చస్తున్నా, ఎక్కడున్నాడో ఏమో.
5: ఏమే చూసావా ఈరోజు? నా వాచి, కళ్ళద్దాలు, చూసు, బెల్ట్ అన్ని వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను తెలుసా?
2: ఏడ్చావులేని ముఖం, ఈరోజు ఆదివారం, అది మర్చి చచ్చావా?
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన నికోలా టెస్లా పరిశోధన గురించి కొన్ని సైన్స్ సంగతులు వినిపిస్తాడు వంశీ, విందామా మరి?
6: ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలా టెస్లా మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన 1856 జూలై 10వ తేదీన క్రొమేషియాలో ఉన్న స్మిలియాన్ అనే గ్రామంలో జన్మించారు. 1943 జనవరి 7వ తేదీన 86 సంవత్సరాల వయసులో అమెరికాలోని న్యూయార్క్లో మరణించారు. టెస్లా విద్యుత్ అయస్కాంత విద్యుత్ యాంత్రిక ఇంజనీరింగ్ విభాగంలో చేసిన కృషి ఫలితంగా నేడు రోబోట్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ పరి విజ్ఞానం, బాలిటిక్స్ మొదలగు కేంద్రిక భౌతిక శాస్త్ర రంగంలో ఎంత అభివృద్ధిని సాధించండి. 1943 అమెరికాలోని సుప్రీంకోర్టు టెస్లాను రేడియో ఆవిష్కర్తగా పేర్కొంది. కొన్ని టెస్లాలు ఆవిష్కరణములు: టెస్లా కాయిల్, టెస్లా టైన్స్, ఏసీ కరెంట్, ఎక్స్ రేడియో, జల విద్యుత్, కండిక్షన్ మోటార్, రేడియో కంట్రోల్ మోటార్. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అసలు టెస్లా పేరే తెలియని ఎంతోమంది విద్యుత్వంతులు కూడా ఉండటం ఒక ఎత్తైతే, నీటికి మన ఓ కందిని ఎన్నో పరిశోధనలు చేసి భావితాలకు అందించిన టెస్లా అత్యంత పేదరికంలో మరణం చాటం బాధకరం.
1: చిన్నారులు ఇప్పుడు ఒక చక్కటి దేశభక్తి గీతంతో మన ముందుకు వస్తున్నారు, లాస్య, హర్షిక, ఉపేక్ష, విందామా మరి?

0: మనకు జయం దే.
1: చక్కటి దేశభక్తి గీతం విన్నాం కదా. మరి ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులు పొడుపు కథలతో మన ముందుకు వస్తున్నారు. అవేమిటో విందామా?
2: చిన్ని పాప చాలా చీరలు కట్టింది. ఎవరా పాప? పాప పేరేంటి? ఎవరు చెబుతారు?
3: నేను చెబుతాను.
2: అయితే చొప్పాలి విప్పాలి.
3: ఉల్లిపాయ.
2: వెరీ గుడ్. నేహ, నీకు శుభ్రమైన పొడుపు ప్రశ్న, విప్పుతావా?
4: అలాగే.
2: నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను. మరి నేనెవరిని? నేనెవరిని?
4: శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగానా, మురికిగా ఉన్నప్పుడు తెల్లగానా? అంటే నల్ల తెల్ల, నల్ల తెల్ల, నల్ల బల్ల, బ్లాక్ బర్డ్.
2: నెక్స్ట్ పద్మ, ఇప్పుడు నేను పొడిచే పొడుపు

0: కథ ప్రశ్నలోనే జవాబు ఉంది. మూత తెరిస్తే ముత్యాల పేర్లు ఏమిటి? అదేమిటి?
1: ఆ ప్రశ్నలోనే జవాబు ఉందా? మూత తెరిస్తే ముత్యాల పేర, మూత తెరిస్తే ఓ దంతాలు.
0: వెరీ నైస్ ఆన్సర్. హేమ, ఇప్పుడు నీవు.
2: ఓకే.
0: అది మనకు మాత్రమే సొంతం, కానీ మనకన్నా ఇతరులే దాన్ని ఎక్కువగా వాడుతారు. ఏమిటి? అదేమిటి?
2: నాకు సొంతం, ఇతరులే వాడుతారా? ఎలాగబ్బా? నా బుక్కులే నేను చదువుకుంటా, నా బట్టలే నేను వేసుకుంటా, నా బూట్లే నేను వేసుకుంటా, మరి ఇంకేమిటబ్బా? నా పేరు హేమ, నేను తప్ప అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు.
0: పళ్ళు లేవు గాని కరుస్తుంది, ఏమిటి? అమృత, నీవు ఇప్పుడు చెప్పు.
3: చెప్పులు.
0: గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, తనుష, పువ్వులంటే నీకు ఇష్టమా?
4: చాలా ఇష్టం.
0: అయితే పువ్వుల్లో అందరికీ పనికి వచ్చే పువ్వు ఏ పువ్వు?
4: పువ్వు మల్లె పువ్వు. ఆడవాళ్ళకి మాత్రమే పనికి వస్తుంది. గులాబీ పువ్వు అంతే, ఏ పువ్వు అయినా అంతే. పత్తి పువ్వు, అందరి బట్టలు ఆ పువ్వుతోనే తయారవుతాయి.
0: వెరీ నైస్.
5: కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంతో మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి విద్యార్థి చరణ్.
6: ఎంతకాలం సాగాలి ఆగడాలు? నీడను దేవత పూజించారా? మరి కళ్యాణి జాతి పోయింతటి రాజశకండ. దించగ మీ తల పొగరును వంచగ మీ మెడల నెల వంచకులారా, త్రుంచగ మీ శిరముల నే తెంచిన ఈ రామరాజు, తెగువను చూపన్ ఎవడు ఇచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనగడలేదు. అన్యము పుణ్యములెరుగని మన్యము జన జీవితను మంటలు రేపన్, పన్నులు విధిజింపజూచు దొరలన్ తన్నుచు మీ దేశమునకు తరిమెద నేడు నిత్యం చచ్చే కన్నా వీరుగా పోరాడి చావడం ఉత్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, తెల్లదొరల నుండి దేశాన్ని రక్షింప విల్లుభూని నాడా వీరులారా, నాదు మాట నమ్మి నడువరే నా వెంట భరతమాత దిగులు బాపగాను. పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపురున్నంత వరకు సీమధరల శబ్దం భరత ఖండంలోనే వినిపించ వీలు లేదు. ఘోరములన్నీ చూచుచు ఊరక కూర్చుందురేలా నేడి రీతి పోరుటకై వెనుకాడకు వేరే మార్గంబు లేదు. వెదికిన మనకు సింహాలు వివరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్య జాతి తలచుకుంటే దొరలైనన్ భూవరులైనన్ రణమునన్ నిల్వగలుగు నరహరులైనన్ మరణాధిపుడైనన్ వచ్చిన వెరువక పోరాడి నిల్చు వీరులు మనమే. ఈ ధరలకు త్రుటిలో గతులు మతులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్రం పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీ మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. ఎండకు వానకు వెరువకు పండించిన పంటనంతా పన్నుల కనుచు గుండెలపై తన్నుచు మా తిండిని లాక్కున్న మిమ్ము తెగనరికెదరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
5: అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం విన్నారు కదా. ఇప్పుడు చక్కటి బృందగానంతో మన ముందుకు వస్తున్నారు 8వ తరగతి విద్యార్థులు.
7: పాడరా ఓ తెలుగువాడ, పాడరా.

0: కార్యక్రమంలో ఇప్పుడు శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలు గూర్చి 8వ తరగతి విద్యార్థులు కొన్ని విషయాలు చెబుతారు, విందామా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ ఐన్స్టీన్ కనుగొన్న సిద్ధాంతం చెబుతావా రమ్య?
1: సాపేక్ష సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వివరించారు.
0: డిఎన్ఏ అణు నిర్మాణం ఎవరు కనుగొన్నారు? ప్రకాష్,
2: వ్యాస్టన్ మరియు క్రిక్.
0: మరి ప్రపంచంలోనే మొట్టమొదట నోబెల్ బహుమతి పొందిన మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ ఈ పరిశోధన ఏమిటో ఎవరు చెబుతారు? నందిని, నువ్వు చెబుతావా?
1: యురేనియం, పోలోనియం మూలకాలను కనుగొన్న వాటి రేడియో ధార్మిక లక్షణాలను వివరించారు.
0: రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జ్యోతి, చెప్తావా?
3: మన భారతీయుడు మరియు బహుమతి పొందిన సార్ సివి రామన్.
0: జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త? రజియా,
4: చార్లెస్ డార్విన్.
0: కార్యక్రమంలో ఇప్పుడు చదువు ప్రాముఖ్యత గురించి సోది చెప్తానంటూ మన ముందుకు వస్తున్నది లోకేశ్వరి, విందామా మరి?
5: సోది చెబుతానమ్మా, సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మా, సోది చెబుతాను, అమ్మల్లారా రండి, అయ్యల్లారా రండి.
6: సోదమ్మా నా చెప్పమ్మా.

0: సేపు ఇది అయిపోగానే సెల్లుఫోనులో నా సొల్లు మాట్లాడుతూ దూరదర్శినిలోకి తలదూర్చుకుంటూ పొద్దుపోయేదాకా తిండి తిప్పలు మాని తెగ మురిసిపోతుంటే చదువెట్ల వచ్చనే ఓ సక్కనమ్మా.
1: సోదమ్మా నీకో సోదికి దండం.
0: సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను.
1: సోదమ్మ నాకు సోది చెప్ప.
0: జత

0: నాడు చిరు చివరులతోడ చక్కగా నాయడ సద్గుణాలతోనూ కాలంబు గడిపిన మేలవును నీకయ్యా నా మాట నాలించి నడుచుకోవయ్యా. పోవయ్యా పో, నీకంతా మంచి జరుగుతుంది పో.
1: తెలుగు భాష ప్రాముఖ్యత గురించి లఘునాటికతో మన ముందుకు వస్తున్న చిన్నారులు నాగజ్యోతి, కవిత.
2: అమ్మ, తెలుగు తల్లి విచారవదనంతో ఉన్నావెందుకు?
3: నాయన, నా విచారణముకు కారణములు అనేకము, అయినా నా విచారణంతో ఎవరికీ ఏమీ పని లేదు.
2: అలాంటారేమిటమ్మా, మీ బిడ్డగా మీ బాధ్యత తెలుసుకునే హక్కు నాకు లేదా?
3: అందరూ నా బిడ్డలే, కానీ ఇప్పుడు నా అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ నేను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.
2: అయినా ఇప్పుడు నీకు కలిగిన ఇబ్బంది ఏమిటమ్మా?
3: నా ఇబ్బందులేమిటో నీకు తెలియవా? నా బిడ్డలందరూ ఒక్కొక్కరుగా నాకు దూరం అవుతుంటే, నన్ను మర్చిపోతుంటే ఆ బాధ ఎలా వర్ణించగలను? నా గత వైభవాన్ని తలచుకున్నప్పుడు నాలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అయినా ఆ రోజుల్లో

0: అవునమ్మా, ఆనాడు రాజులు తమ కొలువులో కవులెందరినో పోషించుచు నిన్ను బంగారు ఊయలలో ఓలలాడించితిరి కదా. రాజరాజ నరేంద్రుడు మోజుతోడ భారతంబును తెనుగించు భారమంతా శబ్దశాసను పైనిడి సకలమొసగి చాటుకొని నీ భక్తిని శక్తి కొలది.
1: అవును నాయన, నా బిడ్డ తిక్కన నన్ను ఎంతగానో అలంకరించుకునేవాడు. అచ్చ తెలుగులోన ముచ్చట గొల్పంగా

0: కొనసాగెన్ మరియు భాగవతమందునన్ భక్తి భావమంతా పరిడవిల్లగా చేసిన పరమయోగి పోతనమాత్యుని కవిత్వ పోకడరసి ఎంత సంతసమందితో కొంత తడవు.
1: ఆ రోజులు ఆ వైభవం మళ్ళీ రాదు నాయన, రాదు. నా బిడ్డ కృష్ణదేవరాయలు నాకై ఎంత పరితపించేవాడో, నన్ను ఎంతగానో అభిమానించేవా.
0: అష్టదిగ్గజ కౌల నాదరముగాను పెంచి పోషించే నాకెంత మంచిచే, గొప్ప కావ్యములన్ పేర్చి మెప్పు వడసి పల్లకీలను మ్రోసె పరమహితుడు.
2: రాయల కాలము సాహిత్యానికి స్వర్ణయుగం కదా. ఆనాడు కవులు వ్రాసిన ప్రబంధనములు ఎంత గొప్పవో కదా.
1: కార్యక్రమంలో చివరిగా 7వ తరగతి విద్యార్థులు నరసింహ, మహికుమార్, శిరీష్ మాతృభూమి బుర్రకథను వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు.
3: వినరా భారత ఆంధ్ర కుమార, విజయం మనదేరా,
4: తందానా తానే తందానా,
3: అఖండ భారతదేశము అందులో మన ఆంధ్రదేశం, అందులో అనంతపురం. తిండికి కరువు ఉండొచ్చు గాని కళలకు కళాకారులకు కరువు లేదు నాయన.
5: అవునవును, ఎక్కడో ఎందుకు ఇక్కడే వీళ్ళల్లో చాలా మంది ఉన్నారు.
6: ఏమిటి ఇక్కడనా వీళ్ళల్లోనా?
5: అదేమిటి ఎలా అంటావు? వీళ్ళల్లో పాలగాళ్ళు ఆట

0: చాలా మంది ఉన్నారు.
1: అవునవునురా, వేలం పాట పాడేవాళ్ళు, చీటీలాట ఆడేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు.
2: ఒరే నాయన్లారా, అలా మాట్లాడకండి రా. వీరంతా మట్టిలో మాణిక్యాలు. ఒక్క అవకాశం ఇవ్వాలి గాని చంద్రయానమైనా చేయగలరు.
0: అవునవును, చేయగలరు చేయగలరు. అది సరే గాని ఈ రోజు నీవు ఏమి కథ చెప్పబోచున్నావు?
1: ఇంకేమి కథ చెబుతాడు లేరా? ఎప్పటిలాగే భారతమో రామాయణమో చెబుతారు.
2: ఒరే అబ్బాయిలు, ఇక్కడ చెప్పవలసినది భారతమో రామాయణమో కాదు,
0: మరి సినిమా కథలు చెబుతాడేమో వినండి.
1: అబ్బా నువ్వు నోరుమయ్యారా, ఎప్పుడు ఏదోటి వాగుతుంటావు.
2: తమ్ములారా, ఈ రోజు నేను దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాను కథ చెబుతాను, వినండి.
0: ఏమిటి, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాను కథ చెబుతావా? భలే భలే, బాగుంటుంది, తొందరగా కానివ్వండి, నాకు వినాలని చాలా కుతూహలంగా ఉంది.
1: అవునవును, నాకు కూడా వినాలని చాలా కుతూహలంగానే ఉంది.
2: ఇక వీర జవాను కథ వినండి నాయనా.

0: గీడజం ధరిత నాయనలారా, రాజారావు పద్మజలకు జన్మించిన ఏకైక కుమారుడే సుధీరు.
1: ఆహా, పేరులోనే ధీరత్వం ఉన్నది.
2: ధీరత్వము లేకపోతే వీరుడెలా అవుతాడు రా?
0: అవును నాయన, సైన్యములో నా చేరేదనంటూ తల్లికి చెప్పాడు.
3: ఆహా, తల్లికి చెప్పాడు.
0: దేశ రక్షణ చేస్తానంటూ తండ్రికి చెప్పాడు.
3: ఆహా, తండ్రికి చెప్పాడు.
0: తరిగిడజం ధరిత
1: ఆ మాట అడగగానే తల్లిదండ్రులు ఎంత సంబరపడిపోయి ఉంటారు కదా.
2: వీర పురుషుని కన్నందుకు సంబరపడరా ఏమిటి?
0: లేదు నాయన, సుధీరు ఆ మాట అడగగానే తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు.
1: మరి వీరుని కదా ధీరుని కదా అన్నా.
2: మరి వీర జవానులు కదా అన్న. మరి కదా అప్పుడే కంచుకు చేరినదా?
0: లేదు నాయన, అదే గ్రామంలో మరొక పేద కుటుంబం ఉంది, వినరా.

0: గీడా జమదారిత అలాంటి వారికి కలిగిన మొదటి సంతానమే వీర.
1: ఆహా, పేరులోనే వీరత్వం ఉన్నది.
2: ఆయన ధీరా, ఈయన వీర, నువ్వు సూర అయినట్లే ఉంది మరి కథ.
0: లేదు నాయన, సైన్యములో నా చేరేదనంటూ తల్లికి చెప్పాడు.
3: ఆహా, తల్లికి చెప్పాడు.
0: ఇంటికి ఆసరా అవుతానంటూ మాట ఇచ్చినాడురా.
3: ఆహా, మాట ఇచ్చినాడురా.
0: తోడబుట్టిన వారికి ఏమో చేదడవుతానన్నాడు.
3: అయ్యో, చేదడవుతానన్నాడు.
0: బండెడు కష్టం తొలుగుతుందని భరోసా ఇచ్చాడు.
3: ఆహా, భరోసా ఇచ్చాడు.
0: తరిగిడ జమదరిత తల్లిదండ్రులు ఒప్పించి సైన్యంలో చేరాడు. అక్కడ ఎలా ఉందంటే, అందరికి తలలో నాలుకై, కొందరికేమో తను ఏలికై, తుపాకీ చేతనే పట్టెరా, శత్రుల గుట్టు పట్టెరా, వాడి మాడు పలగొట్టెరా, బలానంటిపై తమ్ముడా మేలు బలానే తందానా. తరిగిడ జమదరిత ఇలా వచ్చినప్పుడల్లా అందరికీ ఏదో ఒకటి తెస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూస్తాడు వీర.
1: ఆ తర్వాత ఏమైంది?
0: ఎప్పటిలాగే సెలవులలో ఇంటికి వచ్చాడు వీర. ఈసారి ఏమైందంటే, 3 రోజులకే పై అధికారం నుంచి ఉత్తరం వచ్చింది, యుద్ధం మొదలవుతుందని, తొందరగా రమ్మని.
1: మరి వెళ్ళాడా?
2: బుద్ధున్నాడని యుద్ధానికి వెళతాడా? ఏదో కారణం చెప్పి తప్పించుకొని ఉంటాడు.
0: లేదు నాయన, వీర అలా చేయలేదు. ఉత్తరము చదవగానే మీసముపై చేయి వేసి దేశపటమునే చూసారా, అమ్మా అయ్యకు చెప్పారా, దీవించే మనసు మ్రొక్కెరా, బలానంటిపై తమ్ముడా మేలు బలానే తందానా. తరిగిడ జమదరిత యుద్ధ భూమికి చేరి శత్రువులను చీల్చి చండాడుచుండగా, అయ్యయ్యో.

జరిగే శత్రు వదిలిన తుపాకి గుండు గుండెలో నదిగేరా విలవిల లాడుతూ

0: తరిగిట జమతరిత.
1: ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంత విలవిలలో ఆడిపోయి ఉంటారు కదా.
0: అవును నాయన, బాధతో ఊరంతా కారు చీకట్లు కమ్ముకున్నట్లుగా అయింది. కంటికి మంటిని

0: కన్న తండ్రి కూడా ఏడ్చే తరిగీడ జమదారి తా. ఈ విధంగా వీర అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంలో జరిగినవి. ఇది వీర కన్న తల్లిదండ్రుల్ని అందరూ అభినందించారు. ఇది చూసిన చంద్రమ్మ తన చిన్న కొడుకును కూడా సైన్యంలోకి పంపింది. అవును నాయన. మంగళం శుభమంగళం మన భారత మాతకు
1: మంగళం.
0: మంగళం జయ మంగళం మన తెలుగు తల్లికి
1: మంగళం.
0: మంగళం శుభమంగళం మన వీర జవాన్లకు మంగళం.
1: మంగళం జయ మంగళం మన వీర జవాన్లకు మంగళం.
0: తరిగిడ జమదరిత.
2: మీరు ఇంతవరకు బాలవాణి కార్యక్రమంలో పెద్ద ఒడుగురు మండలం విరుపాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా. నిర్వహణ శ్రీ బి నాగసేనరెడ్డి గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత కవిత.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, ఓగిరాల నరసింహమూర్తి బృందం వారు పాడిన ఓ లలిత గీతం.

0: సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.
1: ఓగిరాల నరసింహమూర్తి బృందం వారు పాడిన లలిత గీతం పెట్టున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
1: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి.
2: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
0: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నుగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: యువాఓ నషే సే దూర్ రహనే కి ప్రతిజ్ఞా లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కి జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త యువా అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హువే హై. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే. మై భారత్ పర్ ఎంథెమ్, స్లోగన్ రైటింగ్ ఔర్ నుక్కడ్ నాటక్ జైసీ అలగ్ అలగ్ ప్రతియోగితాయే హువీ హై.
3: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మరచిపోవద్దన్నారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,
4: కుచి దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే, స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్. हम अक्सर अपने आसपास स्वच्छता से जुड़े अनेक प्रयासों को देखते हैं. ये प्रयास बहुत प्रेरक और उत्साह बढ़ाने वाले हैं. आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है.
3: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రాచుర్యానికి నోచుకోని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకానికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి

0: ఆయన తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జల జీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జల జీవన్ మిషన్
1: ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పర్ భీ ఉత్నా హీ బల్ దే రహా. ఇస్ మిషన్ కే తహత్ గావో మే బడే పైమానే పర్ రోజ్గార్ కే నయే అవసర్ భీ బన్ రహే. హర్ ఘర్ మే పైప్ సే జల్ పక్షపాత్
0: పైలా 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్కా, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడ్ అంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్కా,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: నిన్ను
4: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో రంగస్థల పద్యాలు వింటారు. రామాంజనేయ యుద్ధ ఘట్టం నుంచి శ్రీ డి విజయశంకర్ గారు పాడిన శ్రీరాముడు పాత్ర పద్యాలు, అలాగే ఆంజనేయుడి పాత్రలో శ్రీ ఎం రామాంజనేయులు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. 7:45 దార్శనిక భారత్. ఇందులో పూర్వ కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకొచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం, మనసులో మాట 138వ సంచిక పునః ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 వసతి గృహం నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ వివి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ ముఖ్యాంశాలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు 10:20. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ప్రకటన. 2027-2028 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/NVS Roman 9_9. 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/NVS Roman 11/11. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 30 ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు.

ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాటలు వినిపిస్తారు శ్రీ ఎన్ కృష్ణ గారు. 6:35 మేకపిల్లల సంరక్షణ గురించి డి ప్రభాకర్ రెడ్డి గారిచే సేద్యపు శుద్ధులు వింటారు. ప్రాంతీయ వార్తలు 6:45 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 25వ భాగం రచన శ్రీమతి జలంధర. అలాగే సృజన సాహితీ కార్యక్రమంలో మహాకవి జాషువా వి చంద్రశేఖర శాస్త్రి గారి ప్రసంగం, ఆ తర్వాత భక్తిమాల ప్రసారమవుతాయి. రేపు ఉదయం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ జగదీష్, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి గురించి వారి కుమారులు శ్రీ కె నాగేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:00 హిందీలోనూ, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 పల్లె ప్రాంతాలు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారిణి శ్రీమతి సాకి కృష్ణవేణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ ముఖ్యాంశాలు. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట రాకుమారుడు చిత్రంలోనిది. మనో, ఎంఎం కీరవాణి, సుజాత, చిత్ర, రాధిక పాడిన ఆ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు వినండి.

0: తప్పుకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

రంగేళి చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు వినండి రాగలీల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి రచనకు సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా
0: తీసుకున్నాను.
1: ఇంకోటి
0: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: సైనికుడు

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా వినండి. సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట. పాట రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని

0: సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్ బాపూనే హమే జీవన్ కే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని,
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖానపాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

0: అందించిన 2 కోట్ల రూపాయలు. రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. ఈ నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ और नए संकल्पों को परिभाषित कर रही है.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
2: విద్యుతీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23-24 మే 7188 కిలోమీటర్ విద్యుతీకరణ. 75 సే 7000 కిలోమీటర్ కి ఛలాంగ్. 99.6% రైల్వే కా విద్యుతీకరణ హో గయా హై. 0.3% జో బాకీ హై వో భీ హమ్ పూరా కర్ లెంగే.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే

0: జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
1: భారత్ శాంతి చాహతా హై లేకిన్ భారత్ అప్నీ సురక్షా కే సాత్ కిసీ భీ సూరత్ మే సంజౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్నీ నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్రలో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబు ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్న గ్రీవ్స్ సెంచరీ పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి, రామాంజనేయ యుద్ధ ఘట్టం నుంచి శ్రీరాముడి పాత్రలో శ్రీ డి విజయశంకర్, ఆంజనేయుడి పాత్రలో

0: అతని సమర్థుడైన ఆంజనేయ. ఆమడలు దూరమైనను, కర్తనలు దూరమని తలంపలేదు.
1: అయ్యో శ్రీరామచంద్ర, దుష్టగ్రహచారవచమున ఇట్టి సంఘటన సంభవించునే గాని మన అంతస్తుల మధ్య అఘాధము కూడానా? పరమాత్మ క్షమింపము.
0: నిన్ను క్షమింపగల శక్తివంతుడు నా ఆంజనేయ.

మీరింతవరకు రామాంజనేయ యుద్ధఘట్టం నుంచి శ్రీ డి విజయశంకర్ గారు శ్రీరాముడు పాత్రలను, అలాగే ఆంజనేయుడి పాత్రలో శ్రీ ఎం రామాంజనేయులు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం cbseitms.nic.in/2026/nvs-roman11_9. ఇక 11వ తరగతి కోసం cbseitms.nic.in/2026/nvs-roman11_11. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 30 ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దార్శనిక భారత్. ఈనాటి ఈ కార్యక్రమంలో పూర్వ కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయ కార్యక్రమం.

0: నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 ప్రధాన లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. 2025 నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకొచ్చాయి. వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాల్లో ఈ కొత్త చట్టాలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, వలస కార్మికులకు ఈ కోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, యజమానులకు, పరిశ్రమలకు వచ్చిన మార్పులు ఏమిటి అన్న అంశాలపై మనకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కు విచ్చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి లక్ష్మీనరసయ్య గారు. నమస్కారం లక్ష్మీనరసయ్య గారు.
1: నమస్కారం సార్.
0: కమిషనర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ లేబర్ కోడ్స్ అంటే ఏమిటి?
1: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం కొరకు, ముఖ్యంగా దేశంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వము మరియు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు కావున దేశం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడం కొరకు ఒకటి, రెండవది కార్మిక చట్టాలను ఆధునీకరించడము రెండవది, మూడవది గరిష్ట స్థాయిలో ఉన్న కార్మిక సంక్షేమాన్ని గరిష్టంగా అందించడం కొరకు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలలో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అందించడం అనేటువంటి ప్రధాన ధ్యేయంగా, దానితో పాటు
0: నాలుగు కోడ్స్గా మార్చడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ప్రధాన
1: ప్రో ఎంప్లాయ్మెంట్, ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో గ్రోత్, ప్రో యూత్, ప్రో హ్యూమన్, అంటే యువకులు, మహిళలు, కార్మికులు, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, తర్వాత పెట్టుబడి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ దేశంలో దాదాపుగా 625 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. ఈ 625 మిలియన్ల మంది కార్మికుల్లో 93% మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలు అమలు కావు. కావున దేశంలో ఉన్నటువంటి 625 మిలియన్ల మంది కార్మికులకు కూడా కార్మిక చట్టాల యొక్క ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కార్మిక కోడ్ల ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను వర్తింపచేసే విధంగా అందులో మార్పులు చేయడం జరిగింది.
0: అంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కంప్లైంట్స్ సులభం అవుతుందని చెబుతున్నారు కదా, మరి అదే సమయంలో కార్మికుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
1: ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ సంస్కరణల ద్వారా కేవలం ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా విశాలమైనటువంటి ప్రాతిపదికన ఇందులో రిఫార్మ్స్ కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగంటే యజమానులకు సంబంధించి పాత కార్మిక చట్టాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి నిబంధనల ఫలితంగా దేశంలో సానుకూలమైనటువంటి పెట్టుబడి వాతావరణం లేదు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక చట్టాలను సరళీకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో దేశంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా చేయడంతో పాటు అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల భద్రతను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా 625 మిలియన్ల మంది కార్మికులకు ఈ చట్టాలను వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కనీస వేతనాలను క్రమబద్ధీకరించి నేషనల్ ఫ్లోర్ వేజెస్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. అదేవిధంగా పని గంటల విషయంలో కూడా 8 గంటల పని విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీని సంపూర్ణంగా దేశంలో ఉన్నటువంటి 802 జిల్లాలకు వర్తింపచేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ను కూడా పెంచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అంశాలలో కార్మికుల యొక్క భద్రతను, సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది.

0: మరి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వచ్చినప్పుడు మరి కార్మికుడికి కనీస వేతనం హక్కుగా మారుతుందా? మరి ఆ కనీస వేతనాన్ని ఎలా నిర్ణయిస్తారు సార్?
1: కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు కూడా కార్మికుడి యొక్క హక్కుని సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాలను నిర్ణయించడంలో గతంలో సుప్రీంకోర్టు రెప్టకోస్ బ్రెట్ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా వేతనాలను నిర్ణయించేటప్పుడు ఏ అంశాలను ప్రాతిపదికలో తీసుకోవాలనేటువంటి ఒక సంపూర్ణమైన అవగాహనతోటి వాటన్నింటినీ చట్టంలో చేర్చడం ద్వారా వేతనాలను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తద్వారా కార్మికుడికి వేతనాలను నిర్ణయించడంలో, వేతనాలను అందించడంలో సంపూర్ణంగా రక్షణ కల్పించబడింది. అదే కాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి నెల 7వ తేదీలోకి తప్పనిసరిగా జీతాలు చెల్లించాలనేటువంటి నిబంధనను కూడా జోడించడం జరిగింది. 8 గంటల కంటే ఎక్కువ పని విధానాన్ని అనుసరించినట్లయితే 2ంతల వేతనం చెల్లించాలని కూడా ఒక చట్టబద్ధమైనటువంటి నిబంధనను రూపొందించడం జరిగింది. తద్వారా కార్మిక హక్కులకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తూనే అనేక సంస్కరణలు చేయడం జరిగింది.
0: బాగుంది సార్. మరి కార్మికుడికి నిర్ణయించిన కనీస వేతనం కంటే ఒకవేళ యాజమాన్యం తక్కువ జీతం ఇస్తే ఆ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్?
1: ముఖ్యంగా 2 విషయాలను అర్థం చేసుకోవాలి ఇందులో. నేషనల్ ఫ్లోర్ వేజెస్ అంటే ఏంటిదంటే, గతంలో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేది, మిగతా అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండేది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నిర్ణయించేవి. కొత్త కోడ్లు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, నేషనల్ ఫ్లోర్ వేజ్ ద్వారా నిర్ణయించబడినటువంటి కనీస వేతనం కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలుపరచుటకు వీలు లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా, నేషనల్ ఫ్లోర్ వేజ్తో సమానంగా కానీ, నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా ఎక్కువగా కానీ వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువగా వేతనాలను నిర్ణయించడానికి అవకాశం లేదు. అది చట్టబద్ధమైన నిబంధన. రెండవ నిబంధన ఏంటంటే, కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటి చట్టముల ద్వారా సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా వేతనాలను చెల్లించకపోయినా, తక్కువ వేతనాలను చెల్లించినా, లేదు అనధికారిక డిడక్షన్స్ జరిపినా కూడా ఆ సెక్షన్ ప్రకారము ఉద్యోగి తనకు తాను స్వయంగా కానీ, లేదా ఏదేని ఒక కార్మిక యూనియన్ ద్వారా కానీ సంబంధిత అధికారి వారి వద్ద ఒక క్లెయిమ్ దాఖలు చేసుకుని వేతనాన్ని పొందడానికి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది.
0: బాగుంది కమిషనర్ గారు. మరి జీతంలో బేసిక్ పే అలవెన్సెస్ వంటి విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా?
1: వేతనం అనేటువంటి డెఫినేషన్ను సంపూర్ణంగా సంస్కరించడం జరిగింది. సంపూర్ణంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిదంటే, బేసిక్ వేతనము ప్లస్ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే కరువు భత్యము, రీటైనింగ్ అలవెన్స్, ఈ 3 అంశాలు మొత్తం వేతనంలో కనీసంగా 50% ఉండాలి. మిగిలినటువంటి అన్ని అలవెన్సులు 50% ఉండాలి. ఒకవేళ అలవెన్సులు 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తంను తీసుకొచ్చి బేసిక్లో కలిపే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది.
0: మరి ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్, అలాంటి ప్లాట్ఫామ్లో పనిచేసే వారికి ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది?
1: ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని మొట్టమొదటిసారిగా లేబర్ కోర్స్ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. వారిని గుర్తించడమే కాకుండా వారిని సంబంధించి డెఫినేషన్స్ రూపొందించి చట్టాలలో భాగంగా పొందుపరచబడడం జరిగింది. అంతేకాకుండా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది అంటే సాంఘిక భద్రతను ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిబంధనలు రూపొందించాయి. కాబట్టి అది స్టాచ్యుటరీ అండ్ మ్యాండేటరీ ప్రొవిజన్. అంతేకాకుండా వారికి సాంఘిక భద్రతా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలుపరచడం కొరకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వారికి అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వచ్చేటప్పటికీ అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. అదే కాకుండా వారికి ఈఎస్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయంను కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ను రూపొందించడం ద్వారా వీరికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ అగ్రిగేటర్స్ నుంచి 1 లేదా 1 నుండి 5% వరకు వారి నుండి సెస్ను వసూలు చేయడం ద్వారా డబ్బు మొత్తం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఫండ్లో జమ అవుతుంది. వీరికి ప్రత్యేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ పథకాలను రూపొందించి అమలు చేయడం కొరకు కూడా నిర్దిష్టమైనటువంటి ఏర్పాట్లు చట్టం ద్వారా రూపొందించబడినాయి. కాబట్టి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి కూడా గరిష్టంగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఈ కోర్సు ద్వారా ఏర్పడింది.
0: బాగుంది కమిషనర్ గారు, అంటే డెలివరీ బాయ్స్ వంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.

0: మరి అలాంటి వర్కర్స్ ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి?
1: గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటకు ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించబడింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నమోదు చేయడం కొరకు ఈ శ్రమ్ పోర్టల్ను రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ శ్రమ్ పోర్టల్లో 31,98,00,000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అందులో వారి యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ కూడా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి వారందరినీ నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా కానీ లేదా కార్మిక శాఖ ఆఫీసులను సందర్శించి కానీ వారు నమోదు చేసుకోవచ్చు.
0: మరి దీనివల్ల ఈపీఎఫ్ ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
1: ఈపీఎఫ్ ఈఎస్ఐ సంఖ్యలో మార్పు లేదు, కానీ దాని అమలు విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలా అంటే, గతంలో ఈఎస్ఐ సదుపాయం అనేటువంటిది దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అదేవిధంగా నిర్దిష్టమైన సంఖ్య 10 మంది ఎంప్లాయీస్ ఉండాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో 802 జిల్లాలకు కూడా ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింప చేయడం జరిగింది. రెండవ అంశం ఏంటిదంటే, 10 మంది ఎంప్లాయీస్ అనేటువంటి నిబంధనను సడలించి అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అందులో కేవలం ఒక్కరున్నా సరే వారికి ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ వచ్చేటప్పటికి 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉన్నప్పుడే ఈపీఎఫ్ సదుపాయం అనేటువంటిది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ అనేటువంటిది 15,000 రూపాయల వరకు ఉండేది, దానిని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఈపీఎఫ్ సదుపాయాన్ని దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందడం కొరకు విస్తృతంగా అనేక మంది కార్మికులకు వర్తింపచేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులు ఈఎస్ఐ ఈపీఎఫ్ లో చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గరిష్ట స్థాయిలో సాంఘిక భద్రతను కల్పించడం ధ్యేయంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది.
0: చివరిగా చెప్పండి కమిషనర్ గారు, భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏ విధమైన సంస్కరణలు కార్యక్రమాలు చేపడుతోంది?
1: ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ కార్మిక సంస్కరణను రూపొందించడంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాల కోసము భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అందులో కార్మిక శక్తి కీలకం కాబట్టి ఒక నైపుణ్యతతో కూడినటువంటి కార్మిక వ్యవస్థను రూపొందించాలనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు వర్తింపచేయడంతో పాటు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆర్థిక ప్రగతికి, దేశం యొక్క వృద్ధికి, వికసిత్ భారత్కు మరియు ఒక దార్శనిక భారత్ను రూపొందించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
0: బాగుంది కమిషనర్ గారు, భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ పైన అలాగే కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది తదితర విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు దార్శనిక భారత్, ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఎంసీపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
4: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
5: సో గర్ల్స్, ఏంటట సంగతి?
6: బిల్లట సంగతి
7: ఏది? నీ కాడి
8: పిన్ని
9: ఆర్బిఐ అంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి
10: లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
11: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
12: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం.

దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్ళిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15 తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది.

మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు. స్వీయ గణనను

మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్ళు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు.

ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒక చోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశ

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్ళీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1,000,000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1,000,000 మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే

వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001 భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003 దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003 మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలు

మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడ్ యనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడ్ యనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన

0: ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బొప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న 3 రోజులు జమ్మూకాశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్ట్రైక్స్కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. ఎల్ఓసీ కే ఉస్ పార్ జాకర్ హమారే వీర్ జవానో నే జిస్ తరహ ఆతంకవాద్ కే ఖిలాఫ్ కార్రవాయి కీ థీ వో దేఖ్ దునియా హైరాన్ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకె కీ చోట్ పర్ పూరీ దునియా కే సామ్నే.
0: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచు కొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జనగణనా హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై. ఆప్ అప్నే మొబైల్ సే హీ అప్నీ ఔర్ అప్నే పరివార్ కీ జానకారీ దర్జ్ కరా సక్తే. యే సువిధా హిందీ సహిత 16 భాషాఓ మే ఉపలబ్ధ హై.
0: న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీప్రదంగా సాగిందని, ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు.

0: కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యుద్ధ రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అస్సోం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ పాట.
1: తెగడప్పు చేసేసి కడుపు పిపోతున్న బాబుల జేబులు కత్తెర దెబ్బకు చేసేసి కడుపు పిపోతున్న బాబుల జేబులు కత్తెర దెబ్బకు

0: เลย
1: సమర్పణ చిత్రం నుంచి చిత్రపాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి
2: ఆకాశవాణి. వసతి గృహం నాటిక రచన శ్రీ బివి సత్యనారాయణ, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో సదాశివ శ్రీ తాత రమేష్ బాబు, సరళ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, యశ్వంత్ శ్రీ వేంపాటి రమేష్, శ్రీహరి శ్రీ వివి నారాయణ పాత్రుడు, లక్ష్మి శ్రీమతి సోమశెట్టి అమృతవర్షిణి పాల్గొన్నారు. వినండి వసతి గృహం నాటిక.
3: ఏమో సరళ, ఆ కాఫీ కూడా ఇస్తే నేను అలా పురోహితుల వారింటి వరకు వెళ్ళొస్తా.
4: ఇదిగోనండి కాఫీ, ఇప్పటికే 2 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. మీ షరతులకు భయపడి చూసేవాళ్లే కాని వస్తామన్న వాళ్ళేరి.
3: సంవత్సరం అయినా ఖాళీగా ఉంచుతా గాని నా షరతులకు ఒప్పుకున్న వాళ్ళకే ఇస్తా అంతే.
5: ఎవరండి ఇంట్లో?
4: ఏం కావాలి?
5: ఇల్లు కావాలండి.
6: అద్దెకు అనండి, నిజంగా కొంటారనుకుంటారేమో.
4: అలాగా రండి చూడండి. పర్వాలేదు, లోనకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే మా వాణ్ణి పిలుస్తా, పప్పు తిరగమూత పెట్టొస్తాను ఈలోపు.
5: అలాగేనండి.
6: బాగా పాతిల్ అనుకుంటానండి. షింకులు లేవు, షెల్ఫులు లేవు, ఎటాచిడా కానే కాదు. అయినప్పటికీ ఇంటి వాతావరణం బాగుందండి.
5: ఇంత దగ్గరలో అన్ని సౌకర్యాలు ఉన్నవి దొరకడం కష్టం కదా లక్ష్మి.
6: చల్లని గాలి, అవిగోండి పూల కుండీలు చూడండి ఎన్ని ఉన్నాయో. తులసి కోట కూడా ఉందండి, విరగబూసిన పూల చెట్లు. అబ్బో ఇటు రండి, ఇక్కడ కరివేపాకు వనమే ఉంది. నాకు నచ్చిందండి, చాలా నచ్చింది.
5: నీకు నచ్చింది కదా. ఏమండి అద్దెంతా?
7: ఆ విషయం నే చెప్తా.
5: నమస్కారం అండి, నేను మీ వీధి చివరుండే బ్యాంక్ ఉద్యోగిని. ఈవిడ నా భార్య లక్ష్మి, మాకు చిన్న బాబు కూడా ఉన్నాడండి.
6: నమస్కారం బాబాయ్ గారు.
7: నమస్కారం తల్లి. మీకు నచ్చితే సొంతిల్లులాగా వాడుకోవచ్చు.

0: ఇంతకు ముందున్న వాళ్ళను బట్టి కొన్ని షరతులు మీకు చెప్పక తప్పదు. సరే, మా మంచితనం మీకు నిదానంగా తెలుస్తుందనుకో.
1: అలాగే బాబాయ్ గారు, దానితో పాటు కాస్త అద్దె విషయం కూడా చెప్పేయండి.
0: అద్దె చెప్పే ముందు షరతులు కూడా వినండమ్మా. ఏమేవు నీ గుర్తున్నాయి చెప్పు.
2: చూడమ్మాయి,
1: చెప్పండి.
2: ప్రతిరోజు అన్ని గదులు ఫినాయిల్తో తుడవాలి, వాటి నూర్చి ముగ్గేయాలి, పరిసరాలు చూడముచ్చటగా ఉండాలి.
1: ఇంకా
0: బాత్రూమ్ లెట్రిన్ ప్రతిరోజు శుభ్రపరచాలమ్మాయి. టీవీ సౌండ్ తగినంతే ఉండాలి, ఎందుకంటే నేను గుండె జబ్బు మనిషిని.
3: ఇంతకీ అద్దెంతో చెప్పలేదు.
0: అది చెప్తా, ఒక 3,000 అయ్యా. 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి 10% పెంచాలి. ఓకేనా?
1: మరి ఏమైనా తగ్గించే అవకాశం లేదంటారా బాబాయ్ గారు?
0: అమ్మాయి, నీ మొహం చూసి తగ్గిస్తున్నా.
1: ఎంత బాబాయ్ గారు?
0: 1 నెల తగ్గిస్తున్నానమ్మా. మీ ముఖం చూస్తుంటే నా మాట అర్థమైనట్లుగా లేదు. అదే, ఇందాక 6 నెలలు అడ్వాన్స్ అన్నా కదా, 5 నెలలు అడ్వాన్స్ ఇస్తే చాలు. ఓకేనా?
1: ఏమిటండి ఇది?
3: ఏం చేస్తాం, ఆయనది ఓనర్ స్థాయి, మనది బాడుగు స్థాయి, తప్పదు.
1: సరే బాబాయ్ గారు.
2: ఇదిగో అమ్మాయి, పాలిష్ రాయి కనుక 2 పూటలు తుడవాలి, గోడకు మేకులు కొట్టద్దు, శబ్దం రాకుండా కిటికీలు తలుపులు వేస్తుండాలి.
0: అన్నిటికన్నా ముఖ్యంగా మా విరోధులతో మీరు అసలు మాట్లాడకూడదు.
3: మరి బంధువర్గం?
0: నిషేధం మాత్రం లేదు. వచ్చినా 1-2 రోజులు, అంతకుమించి ఉండే తీరిక ఎక్కడది ఈ రోజుల్లో?
2: వారానికి ఒకసారి బూజు దులపాలి, నెలకోసారైనా డాబా పైన ఓడవాలి.
0: మాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, వేళాకోవడం అసలు సహించం. అలాగని మాట్లాడకుండా ఉంటే ఊరుకోం.
2: చివరిసారిగా ఏమిటంటే, మీ మాటలు మాకు వినిపించినా పర్వాలేదమ్మాయి, ఆ మాటలు పొరుగు వాళ్ళు విని ప్రశ్నించే విధంగా మాత్రం వద్దు.
1: అంటే ఏమిటండి?
3: గొడవలు పడకూడదు, పడినా అవి ఇతరులకు వినిపించకూడదు.
0: ఇంతకు ముందున్న వాళ్ళ గొడవలు తీర్చలేకే నాకు ఈ గుండె జబ్బు. వాళ్ళ గొడవలేమో గాని మా ఇల్లు మాత్రం ప్రచారంలోకి వచ్చింది.
1: మాకు కూడా అటువంటి గొడవలు అవి నచ్చవు బాబాయ్ గారు.
0: అయితే ఓకేనమ్మాయి.
1: ఇదిగోండి బాబాయ్ గారు అడ్వాన్స్.
0: అమ్మాయి, ఎప్పుడైనా ఇల్లు ఖాళీ చేస్తే ఎలా అప్పచెప్పామో అలానే అప్పచెప్పాలి.
3: అలాగే మావయ్య గారు.
0: అదేంటి
3: అంటే మా ఆవిడ బాబాయ్ గారు అంటుంది కదండి, అందుకే.
0: ఓహో, అలాగా. అల్లుడు గారు.
3: మావయ్య గారు, చిన్న సందేహం అండి.
0: చెప్పండి అల్లుడు గారు.
3: మరేం లేదు, మీ ఇంట్లో పిల్లులు లేవు కదా?
0: ఇంకా నయ్యం, బల్లులు దోమలు బొద్ధింకలు లేవు కదా అనలేదు.
1: అయినా ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు?
3: మనం ఒకవేళ ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తే అవి కూడా అప్పచెప్పాలి కదా.
1: ఏమిటది, ఎలుకలు బద్దింకలు దోమలతోనా?
2: మీరు మరిగిన అమ్మాయి.
3: మావయ్య గారు, అటు చూడండి, ఇప్పుడే ఓ చుంచు ఎక్కురిస్తూ లోపల పరిగెడుతుంది, దాన్ని కూడా అప్పచెప్పాలా ఏమిటి?
0: అల్లుడు, నువ్వు మంచి జోకరవయ్యా.
1: సరే బాబాయ్ గారు, మేము రేపు వచ్చి పాలు పొంగించుకుంటాము.
0: అలాగేనమ్మా. ఏం అల్లుడు గారు, ఎలా ఉంది మా ఇల్లు?
3: వారం నుంచి సామాన్లు సర్దుతూనే ఉందండి, ఎలా ఉన్నా సర్దుకుపోతాను నేనైతే. మీ అమ్మాయినే అడగండి ఆ ప్రశ్న.
1: బాబాయ్ గారు, లైట్గా కాఫీ పట్టుకు రమ్మంటారా?
0: వద్దమ్మా.
1: పోనీ టీ పట్టరమ్మంటారా?
0: టీ వద్దు కానీ కాఫీయే, లైట్గా కాదు స్ట్రాంగ్. 1 స్పూన్ చక్కెర ఎక్కువేసి పట్టరా అమ్మా, మీ పిన్ని వింటే గొడవ చేస్తుంది. ఏం అల్లుడు గారు, నీ దగ్గర కథల పుస్తకాలు ఏమైనా ఉంటే ఇవ్వు.
3: పుస్తకాలు హాస్య కథలు అయితే ఉన్నాయండి, ఇమ్మంటారా?
0: గురజాడ వారి దిద్దుబాటు ఉంది, దానికోసం చాలామందిని అడిగాను.
3: అది ఏ షాప్లోనైనా దొరుకుతుంది?
0: ఏమిటోనయ్యా, కొని చదవటం నాకు వచ్చి రావడం లేదు.
3: అయితే లైబ్రరీకి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది.
0: లైబ్రరీలో ఉంటే నేనే తెచ్చా, దాన్ని నా మిత్రుడు తీసుకుపోయి వాళ్ళ మనవడితో చింపించేశాడు.
3: పుస్తకాలను చిన్నపిల్లలకి ఇస్తారా? వాటిని ఎంతో అపురూపంగా చూసుకోవాలి కదా, ఆ మాత్రం తెలియదండి.
1: ఇదిగోండి బాబాయ్ గారు, మీరు అడిగిన స్ట్రాంగ్ కాఫీ.
0: అబ్బా, కమ్మని వాసనతో ఘుమాయించుతోందమ్మా కాఫీ. అమ్మాయి, మీ చంటాడివన్నీ నీ పోలికలే, మా అబ్బాయివి కూడా వాళ్ళ అమ్మ పోలికలే. అడుగు, మాటల్లోనే వస్తున్నాడు, పేరు యశ్వంత్.
1: సర్దుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్ గారండి, మీరు మాట్లాడుతూ ఉండండి.
0: నువ్వు వెళ్ళమ్మా. శ్రీహరి, నీ పిల్లాడు చాలా చురుకైన వాడు, నా దురువు బొదురు లేక ఎవరి దగ్గరకైనా ఇట్టే వచ్చేస్తాడు.
3: అలాగని ఎత్తుకోకండి, చిచ్చిపోస్తాడు.
0: వీడికి పేరేం పెట్టావు? చిచ్చి బుల్లి.

0: లాలి చిట్టికన్నా అనుకున్నంత పని చేశావు.
1: లక్ష్మి ఓసారి ఇలారా,
2: వస్తున్నానండి.
1: వీడు మీ బాబాయ్ గారు పంచి తడిపేశాడు, త్వరగారా.
0: తడిపినా పర్వాలేదయ్యా, ఈ ప్రదేశాన్ని మాత్రం డెట్టాల్తో శుభ్రం చేయించు.
1: అలాగేనండి.
0: నేను గుడికని బయలుదేరా, మళ్ళీ స్నానం బట్టలు మార్చాలి కదా. అమ్మాయి శుభ్రం శుభ్రం మర్చిపోకు.
2: అలాగే బాబాయ్ గారు.
3: హాయ్ బంగారు. ఇట్రారా కన్నా, మీ తాతయ్య వచ్చినట్లున్నారు, తలుపు తీద్దాం పదా.
0: ఏమేమి ఏం చేస్తున్నావు?
3: మీ మనోడితో ఆడుకుంటున్నానండి.
0: ఇదిగో వాడిని అలా అలవాటు చేసావనుకో, మన మంచాలన్నీ ఆ అశుద్ధంతో ఎక్కి తొక్కుతాడు. అబ్బే ఏం ముద్దొస్తున్నాడే వీడు, అలా చొంగ కారుస్తూ నీకు పునుగుతుంటే ఎలా ముద్దులాడు బుద్ధేస్తుందే మీ ఆడాడుకో.
3: అలా అనకండి, పసిపిల్లలు భగవంతుని స్వరూపాలు.
1: ఏ మామగారు ఏం చేస్తున్నారు?
0: అదే నా మనవడితో ఆడుకుంటున్నా. చిట్టి బంగారం ఎంత ముద్దొస్తున్నాడో, ఇదిగో వీడిది అచ్చం మా అమ్మాయి పోలికే. అదృష్టవంతుడు అయ్ సరే, ఏంటి వాళ్ళని తొందరగా ఎడుతున్నావు?
1: శనివారం కదండి, ఒక పూటే పనిచేస్తాం, జనాలు ఎక్కువ మంది వస్తారు, కస్టమర్స్ ఏగా మాకు దేవుళ్ళు.
0: అబ్బాయి సరే గాని, నిన్నొచ్చిన వాళ్ళు ఎవరో గాని, వర్షం వస్తోంది, ఆ బురద చెప్పులతో వచ్చి తొక్కుతూ నానా రోత చేశారు. నీవేమనుకున్నా గాని నా మనసు మాత్రం గాయపడిందయ్యా.
1: అలా జరగకుండా ఇక నుంచి జాగ్రత్త పడతానులేండి, వస్తానండి.
0: అలాగే.
4: నమస్కారం అండి, మీరు శ్రీహరి గారు కదా?
1: అవును బాబు. నువ్వు?
4: నేను సార్, సదాశివ గారి అబ్బాయిని. మీరు మా ఇంట్లో?
1: అవునవునవును, గుర్తొచ్చింది. ఏంటి ఇలా వచ్చావు? నాన్నగారు బాగున్నారా?
4: నాన్నగారు ప్రస్తుతం ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు?
1: అంటే ఈ డాక్టర్ నా క్లాస్మేటు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. సరే, ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడున్నారు చూద్దాం పద.
4: రండి సార్, చూపిస్తాను. నానా అమ్మా ఇటు చూడండి, ఎవరొచ్చారు?
1: నమస్కారం అండి, సదాశివరావు గారు.
5: నమస్కారం. మీరు మీ నవ్వు ముఖాన్ని బట్టి మీరు శ్రీహరి గారని గుర్తించారు.
1: నేనే
4: సార్. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ తర్వాత మీరు ఎంతసేపైనా మాట్లాడుకోండి.
1: చెప్పు బాబు, నీకేం ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పు.
4: ఏం లేదు సార్, నాన్నగారిని కనీసం 2 నెలల్లో వీరి పర్యవేక్షణలోనే ఉండమన్నారు డాక్టర్ గారు. హాస్పిటల్ వాతావరణం ఉండలేమంటున్నారు నాన్నగారు. దగ్గర లేదని చిన్న పోర్షన్ లేదా ఒక గది
1: మీరు ఉండటానికి కావాలి, అంతే కదా?
5: అవునండి.
1: ఇవి చివరే, మొన్ననే ఓ పోర్షన్ ఖాళీ అయింది. నా పేరు చెప్పండి.
4: థ్యాంక్స్ అంకుల్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను డాక్టర్ గారిని కలిసి వెంటనే వచ్చేస్తాను.
1: అలాగే.
5: అవును, ఇక్కడ ప్రత్యక్షమయ్యారేంటి శ్రీహరి గారు?
1: ప్రమోషన్ మీద ఇక్కడికే వేశారండి.
3: చాలా సంతోషం బాబు.
5: మీరన్న గదేదో కాస్త మాట్లాడి పెట్టండి.
1: అలాగే.
5: ఈ రాత్రికే వచ్చేస్తాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం బాబు.
1: ఇదిగో యశ్వంత్
4: అంకుల్.
1: ఈ బీచ్ చివర డాబా ఉంటుంది, టులెట్ అని బోర్డు కూడా ఉంటుంది. నేను వెళ్ళి ముందు మాట్లాడతాను, మీరు సామాన్లతో వచ్చేయండి, నేను అక్కడే ఉంటాను.
4: అలాగే అంకుల్. బహుశా ఇదే ఇల్లు అనుకుంటా. రండి నాన్నగారు.
2: రండి పిన్ని గారు, రండి. బాగున్నారా?
3: లక్ష్మి గారు మీరా?
2: అవునండి, నేనే మీ అమ్మాయిని.
3: అయితే అయితే ఇల్లు
1: మీ అమ్మాయిదేనండి అత్తయ్య గారు.
5: అయితే వద్దండి.
1: అదేమిటండి, పర్వాలేదు, ఇది మన ఇల్లే అనుకోండి, ప్రవేశించండి. అబ్బా నిశ్చింతగా ఉండండి మావయ్య గారు.
3: బాబు అద్దే.
2: ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాబాయ్ గారి ఆరోగ్యం కుదుటపడి ఆయన శుభ్రంగా ఉన్న తర్వాత మీకు తోచింది ఇవ్వండి.
1: ఏంటి లక్ష్మి ఆ మాటలు, మామగారి ఆరోగ్యం అసలే బాగోలేదు, అద్దె ప్రసక్తే లేదండి. లక్ష్మి త్వరగా కాఫీ టిఫిన్ చేయి.
2: బాబాయ్ గారు ఈ పూట భోజనం కూడా మీకు ఇక్కడే.
4: ఎందుకంటే మీకు అసరమ్మ ఏమిటన్నా నా కన్నీరు?
5: అబ్బే ఏమీ లేదు.
2: బాబాయ్ గారు ముందు మీకు నచ్చిన ఈ స్ట్రాంగ్ కాఫీ పుచ్చుకోండి.
1: ఇది యశ్వంత్
4: అంకుల్.
1: ఇది మీ సొంత ఇల్లు అనుకోండి.
4: అలాగే.
1: మీ నాన్నగారిని, అదే మా మావయ్య గారు, మునపటి సదాశివం గారిలా చూడటానికి డాక్టర్ అన్ని విషయాలు నాకు చెప్పాడు. అలా చూసుకోవటం నా డ్యూటీ, మందులు సమయానికి ఇవ్వడం మాత్రం మీ డ్యూటీ.
4: అలాగే అంకుల్.
1: మావయ్య గారు నేను డ్యూటీకి వెళ్ళొస్తాను.
5: అలాగే బాబు.
4: నాన్న ఈ ఇల్లు ఎలా ఉంది? బాగుంది కదా?
5: అంతేకాదు మంచి పరిశుభ్రంగా కూడా ఉంది. కానీ

0: ఏంటండి మధ్యలో ఆపేశారేంటి?
1: ఇంతటి పరిశుభ్రమైన ఖరీదైన ఇంటిని శుభ్రంగా ఉంచడం మనకు సాధ్యమా? ఒట్టి కాళ్లతో నడిస్తేనే మాసిపోయేట్లుంది.
2: అవన్నీ మాకు వదిలేసి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి నాన్నగారు. అయ్యో అదేమిటి నాన్నగారు, మళ్ళీ ఏంటో ఆ కన్నీరు?
1: ఏం లేదురా, ఆ దంపతుల మంచితనానికి నాకు తెలియకుండానే వాటంతటే వచ్చేస్తున్నాయి. వారితో ఒకప్పటి నా ప్రవర్తన గుర్తొచ్చింది, అంతే.
3: గుడ్ మార్నింగ్ మావి గారు.
1: గుడ్ మార్నింగ్ బాబు.
3: కాసేపు అలా వరండాలోకి వెళ్ళొద్దామా? రండి. ఏ మావి గారు, ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి, ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు?
1: ఏదో మీ సహచర్యం వల్ల కాస్త పర్వాలేదండి. ఏంటి కబుర్లు?
3: ఏ ఉన్నాయండి, అంత మామూలు, మీ దయ వల్ల బాగానే ఉన్నాం.
4: ఏమండి కాఫీ తాగుతారా? ఏం మాట్లాడరు? టాబ్లెట్ పట్టుకురానా? చెప్పండి, నీరసంగా ఉందా?
1: కాదే, బాధగా ఉంది.
5: ఎక్కడ నాన్నగారు?
1: మనసులో. అది మామూలు బాధ కాదు, పశ్చాత్తాపంతో కూడింది.
5: ఎందుకు నాన్నగారు?
1: ఏం చెప్పమంటావురా, మన ఇంట్లోకి అద్దెకొస్తే మనం ఎన్ని షరతులు పెట్టి అద్దెకిచ్చాము శ్రీహరి దంపతులను, నా మాటలు ఎంత బాధించి ఉంటాయో అని.
5: అవన్నీ మర్చిపోండి నాన్నగారు.
4: ఎలా మర్చిపోమ్మంటావురా బాబు? మొన్న వరండాలో మీ నాన్న వాంతి చేసుకుంటే, నేను వెళ్ళి శుభ్రం చేయబోతుంటే ఆ లక్ష్మి తల్లి వచ్చి నన్ను వారించి మీరెళ్ళి బాబాయ్ గారిని చూసుకోండి అని ఆవిడే శుభ్రం చేసిందిరా.
1: అది మర్చిపోకముందే మళ్ళీ ఈరోజు బాధ లేకుండా ఎలా ఉంటుందిరా చెప్పు.
4: నేను నిన్ను సోపు ఇవ్వరా అనే లోపే లక్ష్మి వచ్చి నీళ్లు పోసి సాయం చేసింది.
1: అదే మనమైతే ఎంత అసహించుకునేవాళ్ళం. ఈ రోగిష్టి మనిషికి అద్దెకిస్తారా? అందులో ఈ బస్తీలో పైగా ఎక్కువ అద్దె వదులుకుని అద్దేళ్లలో ఉంటే గాని స్వగృహస్థుల ఆంక్షలు ఇబ్బందులు వారి గొంతెమ కొరికలు అర్థం కావురా నాయనా.
4: అంతే కదండి, మనం ఇక్కడికి రాకపోతే మనకు మాత్రం తెలిసేదా?
5: అందుకేనేమో నాన్న, ప్రభుత్వం బడుగులను ఆదుకొని ఇళ్లు కట్టించి ఇస్తుంది.
6: మీరింతవరకు వసతి గృహం నాటిక విన్నారు. రచన శ్రీ వివి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో పాల్గొన్నవారు సదాశివ శ్రీ తాత రమేష్ బాబు, సరళ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, యశ్వంత్ శ్రీ వేంపాటి రమేష్, శ్రీహరి శ్రీ వివి నారాయణ పాత్రుడు, లక్ష్మి శ్రీమతి సోమశెట్టి అమృతవర్షిణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.

0: Radioscope, the National Science Magazine.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట రాయుడు చిత్రం కోసం మనో చిత్ర పాడింది. సీతారామ శాస్త్రి గీతం, అది సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఇప్పుడు వినండి వేటూరి గీతానికి ఇళయరాజ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట రుద్రవీణ చిత్రం కోసం.
1: చీకటమ్మ చీకటి ముసటైన చీకటి ఎత్తనైన ఊసు.

చిక్రి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట విన్నారు. సత్యం చిత్రం కోసం ఆ పాట రచన భాస్కర్ భట్ల. ఇప్పుడు వినండి వీటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అనురాగ దేవత చిత్రం కోసం.

శివ చిత్రం కోసం సుజాత హరిణి పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా. ఇప్పుడు వినండి, శభాష్ సూరి చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం పెండియాలా.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో మరిన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ ముఖ్యాంశాలు వింటారు.

పున్నమి నాగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆ పాట రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు వినండి చక్రి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం.

ఆత్రేయ గీతానికి సత్యం స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం పేరు పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు. ఇప్పుడు వినండి పచ్చని కాపురం చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. వేటూరు సుందరరామూర్తి రచనకు, సంగీతం చక్రవర్తి.

వేటూరు సుందరరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాట పున్నమి చంద్రుడు చిత్రంలోనిది. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాతి పాట సంతానం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వినండి. అనిశెట్టి సాహిత్యానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

చెప్పాలని ఉంది. ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట వింటున్నారు. వెనిగళ్ల రాంబాబు రచనకు, సంగీతం మణిశర్మ.

ఇంద్రధనుస్సు కార్యక్రమంలో చివరిగా వినండి. పులి బెబ్బులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం రాజన్ నాగేంద్ర.

ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత శ్రీ ఎన్ కృష్ణ. 6:35 మేకపిల్లల సంరక్షణ గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు సేదీపు శుద్ధులు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక

నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 25వ భాగం రచన శ్రీమతి జలంధర. అలాగే సృజన సాహితీ కార్యక్రమంలో మహాకవి జాషువా వి చంద్రశేఖర శాస్త్రి గారి ప్రసంగం, భక్తిమాల ప్రసారమవుతాయి. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో రేపు ఉదయం 7:15. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ప్రముఖ రచయిత కోవలి లక్ష్మీనరసింహారావు గారి గురించి వారి కుమారులు శ్రీ కె నాగేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారిణి శ్రీమతి సాకే కృష్ణవేణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్రజగత్ హిందీ ఫిలిం గీతాలు. ఆంగ్లంలో వార్తలు 9:00. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్పై రోజువారీ ముఖ్యాంశాలు. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 101.7 MHz మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే. జై హింద్.